ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 15వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:12 దాటి 12 సెకండ్లు అవుతోంది. మరి చల్లని గాలి తాకుతూ పక్షుల కిలకిల రవాలతో ఈ ఉదయం మన ముందుకు వచ్చేసింది. ప్రకృతి ప్రతిరోజు మనకు ఒక కొత్త ఆశలను అందిస్తుందన్నమాట. ఆ ఆశలతో మనం ఈరోజు సంతోషంగా ఉండాలి అని ఈ రోజునే మనం ప్రారంభిస్తాము. సో అందరికీ ఈరోజు శుభం జరగాలని కోరుకుంటూ మీ ఆచే స్వాతి శరత్ వచ్చేసింది వందనంలోకి. మనం వింటున్నాం వందనం. నేను మీ ఆచే స్వాతి శరత్. మరి వందనంలో 6:00 నుంచి 7:00 వరకు భక్తి విశేషాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక 7:00 నుంచి 9:00 వరకు మీతో పాటు నేను ఉంటాను. 9:00 నుంచి 10:00 వరకు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం మరియు మందనంలో. ఈరోజు మనం క్షేత్ర దర్శినిలో ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాము. బలం, ధైర్యం, అచంచల భక్తికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మనం ఈరోజును ప్రారంభిద్దాము. మరి పవిత్ర పుణ్యక్షేత్రాలైన చాలా చాలా పుణ్యక్షేత్రాలు మనకు మన చుట్టుపక్కలే ఉంటాయి, కానీ మనకు తెలియకుండానే ఉంటుందన్నమాట. సో పవిత్ర క్షేత్రాల విశేషాలను మీ ముందుకు తీసుకువచ్చాము క్షేత్ర దర్శినిలో. మన తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మరి కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రం మహిమ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఒక భక్తి గీతాన్ని అయితే విందాం, భక్తి గీతం తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి వందనంలో మనం మాట్లాడుకుంటున్నాము కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి. రామ భక్తుడైన హనుమంతుడికి మన దేశంలో చాలా ఆలయాలున్నాయి, మనందరికీ తెలుసు కదా. మరి ఇన్ని ఆలయాలున్న ఆ రామభక్తుడు హనుమంతుడికి మన తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా చాలా ప్రసిద్ధి పొందిందన్నమాట. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యలో ఉన్న ఈ కొండగట్టు ప్రకృతి యొక్క సౌందర్యంతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది వారి యొక్క మొక్కులను తీర్చుకోవడానికి, మొక్కులను మొక్కుకొని ఆ మొక్కులను తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ కొండగట్టు మీద ఉన్న ఆంజనేయ స్వామి యొక్క ఆలయ నిర్మాణము 400 ఏళ్లకు క్రితం జరిగింది అని దేవాలయంలోని యొక్క మన చరిత్ర మనకు తెలుపుతోంది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడని 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే ఒక యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు ఒక కథనం చెబుతుందన్నమాట. అంటే ఆ సింగం సంజీవుడు అనే అతను ఆవులను మేపుతూ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు తన మందలో నుంచి తప్పిపోతుందట. మరి ఆ ఆవుని వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారిపోయాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనపడి, తాను కొరంద పొదలో ఉన్నాను, తనకు ఎండ వాన ముళ్ళ నుంచి రక్షణ కల్పించమని, నీ ఆవు జాడ అక్కడ ఎక్కడ ఉందో నేను చెప్తాను అని అదృశ్యమైపోతాడనమాట. సో సంజీవుడు ఉలిక్కిపడి లేచేసరికి ఆవును వెతుకుతూ ఉండగా ఆంజనేయ స్వామి కంటపడతారు. తర్వాత ఏం జరిగిందో కీర్తం తర్వాత నేను చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం మరి వందనంలో మనం మాట్లాడుకుంటున్నాము భక్తి విశేషాల్లో భాగంగా క్షేత్రదర్శిని కొండగట్టు ఆంజనేయ స్వామి వారి గురించి మాట్లాడుకుంటున్నాము. మరి అతను ఆవును వెతుకుతూ ఉండగా ఆయనకు ఆంజనేయ స్వామి వారు కంటపడతారన్నమాట. దాని తర్వాత తన స్నేహితులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మిస్తాడు. ఒకవైపు నరసింహస్వామి, మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి తన స్నేహితులతో కలిసి ప్రతిష్ఠిస్తారన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో కనిపించడము, అంతేకాకుండా శంకు చక్రాలను, హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారన్నమాట. ఇక పూర్వము రామ రావణ యుద్ధం జరుగు సమయమున లక్ష్మణుడు మూర్ఛన పొందుతాడు కదా, అప్పుడు సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరతాడు. అతడు సంజీవని తెచ్చేటప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగం ఆ కొండ ఏదైతే ఉందో విరిగి పడినట్టు కొన్ని కథనాలు చెబుతాయన్నమాట. అందుకే ఇక్కడ మనం దీన్ని కొండగట్టుగా పిలుస్తారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం అనేది చాలా చాలా చాలా ప్రత్యేకమైన క్షేత్రంగా ఇది పిలువబడుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్టు మనకు తెలియడం లేదు, ఇక్కడ మాత్రమే అలా కనిపిస్తూ ఉంటుంది. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపము కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామివారు స్వయంగా నరసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగిన వారు ఇక్కడ మనకు వెలిసినారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ ఆలయం గురించి, మంచి కీర్తన అయితే విందాం.

ఆంజనేయ స్వామి ఇక్కడ హనుమాన్ జయంతి రోజు ఎంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్క మంగళవారం శనివారం ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. అక్కడ మనకు ఆ ఆలయము ఒక 300 నుంచి 400 సంవత్సరాల క్రితంది అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆలయం మాత్రం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే అతను ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించారట. ఇక్కడ ఈ క్షేత్రానికి ఒక అంటే ప్రతి ఒక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అనేవాళ్ళు ఉంటారన్నమాట. ఇక్కడ శ్రీ భేతాళ స్వామివారు క్షేత్ర పాలకుడిగా ఉంటారు. ఆయన కొండపైన వెలసి ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈ దేవాలయంతో పాటు ఇక్కడ కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు చక్కని గీతాన్నైతే విందాం.

మనమున్నాము వందనంలో నేను మియా జే స్వాతి శరత్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము కొండగట్టు ఆంజనేయ స్వామివారు. మరి ఇక్కడ ఆంజనేయ స్వామివారు చాలా శక్తివంతమైన దేవుడిగా భావిస్తారు కదా. మానసిక భయము ఆందోళనలు తగ్గుతాయని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్మకము. ఇక విద్యార్థులు ఉద్యోగార్హులు అంటే ఉద్యోగానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో ఎక్కువగా వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారట. ఇక ఈ

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నిలయంలో సమయం 6:47 దాటి 25 సెకండ్లు అవుతోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచీ స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాము కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి. ఇక్కడ ఈ దేవాలయంతో పాటు మనకు కొండగట్టు దగ్గర కొండల రాయిని స్థావరము, ఇక మునుల యొక్క గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశము, తిమ్మయ్యపల్లి శివారులోని బుజ్జపోతన గుహలు ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయట. అటవీ మార్గంలో గుండా అటువైపు గనక వెళితే కొండపైకి ఒక పురాతనమైన మెట్ల దారి ఉంటుంది. అక్కడ కొండరాయలుని గుట్ట, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీరాముడి యొక్క పాదుకలు ఉంటాయి. ఇక అంతేకాకుండా అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు కూడా, అంటే మనకు ప్రకృతి ఇచ్చిన వరం అన్నమాట. ఆ బండరాళ్ళు కూడా డిఫరెంట్ రకరకాల ఆకారాలతో ఉంటాయట. మరి ఇంత మంచి ప్రకృతి అందాలు మనకు మన చుట్టుపక్కలే ఉంటాయి, కానీ మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అంతేకాకుండా ఈ దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుందట. ఇక్కడ ఆంజనేయ స్వామికి 40 రోజుల పాటు క్రమం తప్పకుండా పూజ చేస్తే గనక మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ మనకు చెప్పాను కదా ప్రత్యేకమైన పూజలు అవన్నీ నిర్వహిస్తారు. ఇక్కడికి మనం చేరుకోవాలి అని అనుకుంటే మనకు ఇది ఎక్కడ ఉంది ఏంటి అని అంటే, మన హైదరాబాద్కి అయితే మాత్రం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. జగిత్యాలకు గనక మనం వెళ్ళినట్లయితే అక్కడ ప్రతి ఒక్క 30 నిమిషాలకు అక్కడికి వెళ్ళడానికి మనకు బస్సు సౌకర్యం అనేది కూడా ఉంటుందట. మరి జగిత్యాల, కరీంనగర్ ఆ చుట్టుపక్కల అక్కడ నుంచి వెళ్ళడానికి అయితే మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది అని చెబుతున్నారు. మరి బలం కోసం, భక్తి కోసం, ధైర్యం కోసం మనం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిద్దాము. ఎల్లప్పుడూ వారి యొక్క ఆశీస్సులు మనతో పాటే ఉండాలి అని మనం కోరుకుందాము. ఇది ఇవాల్టి పవిత్రమైన క్షేత్రమైన పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి వందనంలో మనం క్షేత్ర దర్శిని గురించి మాట్లాడుకున్నాం కదా. నిద్రలో ఉన్నవారికి కళ అనేది అబద్ధమని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఎప్పుడైతే మెలకువ వస్తుందో అప్పుడే తెలుస్తుంది, ఓహో ఇది కళనా అని. అలాగే మనం జాగ్రత్త అవస్థలో అంటే అజ్ఞానంలో ఉన్నవారికి ఇది అజ్ఞానం అని తెలియదు. మరి ఆ అజ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మెలకువ రానంత వరకు కళ అనేది నిజమే, జ్ఞానం కలగనంత వరకు అజ్ఞానం అనేది కూడా నిజమే. మన జీవిత ప్రయాణంలో అజ్ఞానంతో ఎంత దూరం ప్రయాణించినా కూడా అది అంధకారంలోనికి మాత్రమే వెళుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మన జీవితం ఆ దైవం వైపు ఒక్కొక్క అడుగు వేసినప్పుడు అప్పుడు మనం జ్ఞానంపైకి వెళుతూ ఉంటామన్నమాట. కాబట్టి ఆ జ్ఞానానికి అంత ప్రకాశం ఉంది కాబట్టి మనము అన్ని జ్ఞానాల్లోకి పరబ్రహ్మ గురించిన జ్ఞానం గొప్పదంటూ మన భారతీయ యొక్క తత్వం మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనము నిద్రలో ఉండి ఈ కళ ఇది కళనా అని తెలిసేది మనం మెలకువ వచ్చినప్పుడే. కాబట్టి మనకు కూడా ఆ అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మన జీవితం అనేది సఫలమవుతుందన్నమాట. దానికి మనం ఎంచుకునే మార్గము భక్తి మార్గం. మనం దేవుడి వైపు ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెడతామో అప్పుడు మనకు తెలియకుండానే జ్ఞానం వైపు మనం వెళుతున్నాము అని మనకు తెలుస్తుందన్నమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మనమున్నాము వందనంలో, మరియు స్టూడియో క్లాక్ల సమయం 7:08 దాటి 50 సెకండ్లు అవుతుందన్నమాట. మరి వందనంలో మనం మాట్లాడుకుంటున్నాము చాలా చాలా విషయాల గురించి. ఉదయం సూర్యుడు లేవగానే మన జీవితంలోకి ఒక కొత్త శక్తి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఆ శక్తిని నిలబెట్టేది మన యొక్క ఫిట్నెస్. మరి ఫిట్నెస్ అంటే ఏంటి? ఫిట్నెస్ అనగానే ఆ ఎక్సర్సైజులు చేయడం, యోగా చేయడం, ఇలా అన్నీ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం కదా. మరి ఫిట్నెస్ అని అంటే కేవలం యోగాలు, ఎక్సర్సైజులు ఇవన్నీ మాత్రమే కాదు, మన మనస్సు, శరీరము, మన యొక్క వే ఆఫ్ లివింగ్ ఉంటుంది కదా, ఇదంతా, ఈ జర్నీ అంతా మనకు కేవలం బరువు తగ్గడం మాత్రం అయితే కాదు, కేవలం బరువు తగ్గడం మాత్రమే అని అనుకోవద్దు. ఫిట్నెస్ అంటే, ఫిట్నెస్ అంటే మన మైండ్ కానీ, మన బాడీ కానీ, మన యొక్క వే ఆఫ్ లివింగ్ కానీ ప్రాపర్గా ఉండడం అన్నమాట. ఎందుకు అనంటే ఈ ఫిట్నెస్

ఫిట్నెస్ అనేది మనకు ఎందుకు అవసరము? నార్మల్గా డైలీ వర్క్స్ చేసుకుంటూ రొటీన్గా వెళ్ళిపోవచ్చు కదా, అంత ఇంపార్టెంటా ఫిట్నెస్ అని చాలామందికి డౌట్ రావచ్చు అనమాట. మరి ఫిట్నెస్తో ఎన్ని లాభాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ ఫిట్నెస్ అనేది మన శరీరానికి, మన మైండ్కి, మన సోల్కి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మన ఆరోగ్యం బాగుంటేనే మన రోజు బాగుంటుంది, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బాగుంటారు, మనం ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు, ఏదైనా చెయ్యాలి అనుకున్నది కూడా చెయ్యొచ్చు అనమాట. ఏమంటారు? ఇంకా మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణ

0: ಜನನ ಮನ ಅಭಿವೃದ್ಧಿ.
1: FM Rainbow 101.9.

రెయిన్బో జీవితం రంగులమయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్నెస్ గురించి. మరి ఫిట్నెస్ అనగానే చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి ఉందన్నమాట. అది గనక మనం ఫాలో అయినట్లయితే తెలియకుండానే మనము చాలా బెనిఫిట్ పొందిన వాళ్ళం అవుతాము. ఏంటి అని అంటే, ఏ విషయానికైనా కన్సిస్టెన్సీ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. కన్సిస్టెన్సీ అని అంటే నిరంతరం అది చేస్తూనే ఉండాలన్నమాట. ఇక ఆటోమేటిక్గా మనము డైలీ నిద్ర లేచి పనులు ఎలా చేసుకుంటామో ప్రతి ఒక్క పనిపైన మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే గనక మనము తెలియకుండానే వెయిట్ లాస్కి, ఫిట్నెస్కి, అన్నింటికి అలవాటు పడిపోతాము. రోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం, అంటే ఎక్కువసేపు కాకుండా ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి అని అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అట్లీస్ట్ మనకు ఒకవేళ కుదరకపోతే 30 మినిట్స్ చేసే వాకింగ్ 10 మినిట్సో 15 మినిట్సో 5 మినిట్సో చేయాలన్నమాట. సో ఎక్కువసేపు కాకుండా దాన్నే కొంచెం టైం తగ్గించి చేయడం అన్నమాట. సో డే బై డే ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. మనకి ఎంత కుదరకపోయినా కూడా మనం తప్పకుండా ఆ పనిని మాత్రం, చెప్పాను కదా, అట్లీస్ట్ కొంతసేపు అయినా చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, స్లోగా మన శరీరం అనేది ఆ అలవాటు అవుతుందన్నమాట. ఒక్క రోజులో మనకు రిజల్ట్స్ అనేవి రానే రావు ఏ విషయంలో కూడా, కానీ రోజు చేస్తే మాత్రం ఖచ్చితంగా చేంజ్, మార్పు అనేది కనబడుతుంది. కాబట్టి మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మాట్లాడుకుందాము, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

అలవాటు అయిపోతుంది అనమాట. సేమ్ టైంలో కనుక వర్కౌట్ చేస్తే మన బాడీకి కూడా దాని యొక్క సెట్ చేసుకుంటుంది, ఓ ఈ టైంకి ఇలా చేస్తుంది, ఈ టైంకి ఇలా ఉంటుంది అనేసి. కాబట్టి ఏ విషయంలోనైనా సరే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టార్టింగ్లో ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి ఎక్కువగా వర్కౌట్ అయినా వాకింగ్ అయినా ఏ విషయమైనా సరే ఓవర్గా చేసినట్లయితే కనుక అది త్వరగా క్విట్ అయిపోతుంది. కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, అలా నెమ్మది నెమ్మదిగా మన బాడీకి మన మైండ్ సెట్కి మన శరీరానికి అలవాటు అయ్యే వరకు కాస్త స్లోగా చేస్తూ ఉండాలన్నమాట. సో క్విక్ రిజల్ట్స్ కోసం అంటే త్వరగా నాకు నా బాడీలో చేంజ్ అనేది వచ్చేయాలి అనేసి ఒక ఓవర్ ఎగ్జైట్మెంట్తో చేస్తూ ఉంటారు కదా, అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా అది ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి స్లోగా ఏ పనైనా సరే స్లోగా చేయడము కన్సిస్టెన్స్గా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? ఎస్. మరి మనకు వాట్సాప్ మెసేజెస్ అయితే వచ్చాయి. గుడ్ మార్నింగ్ స్వాతి శరత్ గారు అని మెసేజ్ చేశారు, అండ్ గుడ్ మార్నింగ్ స్వాతి గారు, జయ శ్రీరామ్ అని మెసేజ్ చేశారు రాధా గారు, అండ్ హరిణి గారు మెసేజ్ చేశారు, గౌతమి గారు మెసేజ్ చేశారు, మాన్వి మెసేజ్ చేసింది, అండ్ ఎస్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు. మీ అందరికీ కూడా మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆర్జీ స్వాతి శరత్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనమున్నాము, వందనంలో మాట్లాడుకుంటున్నాము. మార్నింగ్ మనము నిద్ర లేవగానే, అంటే మన డే ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, మనం ఎనర్జెటిక్గా ఉంటే, అంటే ఎనర్జెటిక్ అయినా ఫుడ్ ఏదైనా సరే తీసుకున్నట్లయితే మన ఎనర్జీ లెవెల్స్ అనేది డే అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, ఎస్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు కదా. ముందు జాగ్రత్తకు మించిన ఔషధం లేదు అని అంటారు పెద్దలు. ఎస్, మరి ముందు జాగ్రత్త ఎందుకు అని అంటే, రేపటి రోజు మనం హ్యాపీగా హెల్దీగా ఉండడానికి అనమాట. మరి అంత హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని అంటే సరైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా కొంత బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండూ ఉంటాయన్నమాట. కాబట్టి వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా ఉండడమే మంచిది అంటున్నారు నిపుణులు. మరి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ గురించి అయితే నేను మీకు చెప్పేస్తాను, ఈజీ అండ్ సింపుల్ది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్పి బాలుగారు పాడిన నిర్ణయం మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే వింటున్నారు మీరు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. స్టూడియో క్లాక్ల సమయం 7:55 దాటి 45 సెకండ్లు అవుతుంది. 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటిని చారిత్రక రోజుగా అభివర్ణిస్తూ పశ్చిమబంగా, అస్సోం, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ, పనితీరుపై నమ్మకంతోటే దేశ ప్రజాస్వామ్యం గెలిచిందని, ఇది భారత రాజ్యాంగ విజయమని పేర్కొన్నారు. నితిన్ నవీన్ మార్గదర్శకత్వంలో కమలం మళ్లీ వికసించిందని హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమబంగాల్లో భయంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని, బీజేపీ గెలిచింది కాబట్టి అక్కడ ప్రతీకారం గురించి కాకుండా మార్పు గురించి మాట్లాడుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భయం గురించి కాకుండా భవిష్యత్ గురించి చర్చించాలని, హింసా మార్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు విడనాడాలని మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాలతో ఘన విజయం సాధించగా, తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు సాధించగా, ఒక సీటులో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కాంగ్రెస్, ఏజేపీ పార్టీలు చెరువు రెండు సీట్లు గెలుచుకున్నాయి. ఇక సిపిఎం, ఏఎస్ఎఫ్ పార్టీలు ఒక్కో స్థానం కైవసం చేసుకున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే 59, అన్నాడిఎంకే 47 స్థానాలు సాధించగా కాంగ్రెస్ 5, పిఎంకే 4 సీట్లు గెలుచుకున్నాయి. ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, విసికేలకు చెరువు 2, బీజేపీ, డిఎండికే, ఏఐఎంకేలకు ఒక్కో స్థానం దక్కాయి. పుదుచ్చేరిలో 18 స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఇందులో ఏఐఎన్ఆర్సీ 12, బీజేపీ 4, అన్నాడీఎంకే, ఎల్జేకే చెరువు సీటు గెలిచాయి. కాంగ్రెస్, డిఎంకే కూటమి 6, టీవీకే కూటమి 3, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి బరిలో నిలిచిన సీఎం స్టాలిన్ టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 9,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఓటమి అనంతరం స్టాలిన్ తొలిసారి ఎక్స్వేదిగ్గా స్పందించారు. ప్రజలిచ్చిన తీర్పు సవినీయంగా అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వినవచ్చు.

ఎస్, జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి మినిమిని అండ్ కోరస్ పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందన మరి స్టూడియో క్లాక్ల సమయం 8:09 దాటి 20 సెకండ్లు అవుతోంది. మరి మంచి బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాము అంటే బ్రేక్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఆ బ్రేక్ని బ్రేక్ చేస్తూ నేనైతే చెప్పేస్తాను. బ్రేక్ఫాస్ట్ అంటే మా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే ప్రాబ్లమ్ మార్నింగ్ నిద్రలు ఇవ్వగానే లేకపోతే ముందు రోజు అబ్బా రేపు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అని ఉంటుంది. ఈ సమస్య అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా చాలా చాలా కామన్గా ఉంటుంది అన్నమాట. సో అలాంటి టైంలో మనకు ఈజీగా క్విక్గా చాలా హెల్దీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతాయన్నమాట. అంటే ఎన్ని రెసిపీస్ ఉన్నా కూడా మళ్ళీ ఏం చేయాలి అన్న థాట్ వస్తుంది చూడు, అదైతే చాలా క్రేజీ అనమాట. సో మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా నేనైతే ఒకటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పేస్తాను, అది కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎస్, మనకు బేసన్ మన అందరి ఇళ్ళల్లో ఉంటుందన్నమాట. బేసన్ అంటే శనగపిండి అంటాం కదా, బేసన్ దాంతో బేసన్ చీలా రెసిపీ గురించి నేను మీకు చెప్పేస్తాను. ఇది తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ దీనికి బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ముందుగా దీనికి ఏమేం కావాలి అని అంటే శనగపిండి 1 కప్పు కావాలి. ఇక దానిలో వేయడానికి వెజిటబుల్స్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, బాటిల్ గార్డ్, క్యారెట్, ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి అందులో వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం దానికి క్రిస్పీనెస్ రావడానికి కాస్త రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు వైట్ కలర్లో, ఆ రవ్వ కొంచెం యాడ్ చేయాలన్నమాట. అండ్ కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, పచ్చిమిర్చి. రెడ్ కలర్లో కావాలి అని అంటే రెడ్ కారం అది ఆప్షనల్ అనమాట, మనకి ఏ కలర్లో కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది దాన్ని బట్టి. సో వీటన్నింటిని వేసేసి వాటర్ వేస్తూ మెల్లగా కలపాలన్నమాట. సో దాన్ని కలిపిన తర్వాత ఒక 5 to 10 minutes అలా కొంచెం రెస్ట్

0: ఉంచినట్లయితే అది కాస్త మంచిగా అవుతుంది అన్నమాట. ఆ కన్సిస్టెన్సీ మరీ లిక్విడ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మీడియం సైజులో మనము పెంక పైన ఇలా దోశలాగా వేయడానికి వచ్చేలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో ఇవన్నీ వేసేసుకొని మనం అన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పెంక పెట్టేసి పెంక పైన వెయిట్, అంటే మనం వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళకైతే బటర్ కానీ లేకపోతే ఘీ కానీ వాడుకోవచ్చు అన్నమాట. పెంక వేడయ్యాక కొంచెం ఆయిల్, దానికి ఆయిల్ వేసేసి దానిపైన ఇది వేసి లిడ్ పెట్టాలన్నమాట. మూత పెడితేనే అది చాలా బాగుంటుంది. సో పాన్ వేడయ్యాక మళ్ళీ తిప్పేసి, అది మూత పెట్టేశాక మళ్ళీ తిప్పి దాన్ని టూ సైడ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. దానికి మనము గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, పుదీనా కొత్తిమీర వేసి చేసుకుంటాం. గ్రీన్ చట్నీ లేకపోతే కర్డ్ దేంతోనైనా తీసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి ఇది ఎందుకు ఇంత స్పెషల్ అని మీ అందరికీ డౌట్ రావచ్చు, దాన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. బట్ ఒక సూపర్ ట్రాక్ అయితే విన్నాము. ట్రాక్ అంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత ట్రాక్, ట్రాక్ తర్వాత మళ్ళీ నేను దాని బెనిఫిట్స్ అయితే చెప్పేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: ఎస్, దొంగ దొంగ మూవీ నుంచి మనోగారు పడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆచే స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాం హెల్దీ అండ్ సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఎందుకు ఈ బేసన్ చీలా అనేది ఇంత బా టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటే, దీని నుంచి మనకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బేసన్లో కానీ మనం తీసుకునే వెజిటబుల్స్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మన యొక్క మజిల్ స్ట్రెంత్కి చాలా చాలా బాగుంటుందట. ఇక ఇప్పుడు అందరూ చేసే పని వెయిట్ లాస్, వెయిట్ లాస్, వెయిట్ లాస్, ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తూ ఉంది కదా మనకి. ఈ వెయిట్ లాస్కి ఈ రెసిపీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందట. ఇక ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది అండ్ మన యొక్క ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అంత మంచిదన్నమాట. సో దీన్ని చేసేటప్పుడు మాత్రం మనం బ్యాటర్ కాస్త పల్చగా అవ్వకుండా చూసుకోవాలి. ఇంకా మనకు కావాలంటే ఇందులో స్పినాచ్ కానీ లేకపోతే ఏవైనా ఏదైనా ఆకుకూర లీఫీ ఉంటాయి కదా, లీఫీ వెజిటబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇందులో. కాకపోతే మనం క్వాంటిటీ చూసి చేసుకోవాలి. ఎక్కువ అయితే అదే టేస్టే వస్తుంది కాబట్టి అలా కాకుండా చూసుకోవాలి. ఇంకా కుక్ చేసేటప్పుడు ఆయిల్ని మాత్రం కాస్త తక్కువగా యూజ్ చేయాలి. సో ఒక 2 మినిట్స్లో అంటే చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట. మనం వెజిటబుల్స్ కట్ చేయడమే లేట్, ఇప్పుడు దానికి కూడా పెద్ద పని ఏమి ఉండట్లేదు. చాపర్స్ అన్నీ మనకు మార్కెట్లో దొరికిపోతున్నాయి. ఆ చాపర్లో జస్ట్ పెద్ద పెద్దగా కట్ చేసి ముక్కలు చేసేసి దాన్ని చిన్న చిన్నగా గ్రేట్ చేసుకొని అందులో వేసి యాడ్ చేసుకోవడమే కదా. ఏమంటారు? ఎస్, మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. మార్నింగ్ ఉండే ఎనర్జీ డే అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది ఉంటుంది. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమ్మాయం. మరి కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత ట్రాక్ అయితే వినేద్దాం.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి సమ్మర్ వచ్చేసింది అని అంటే చాలు, అందులోనే ఏప్రిల్ మే అసలు ఇంకా మన డైట్ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే అనమాట. ఎందుకు అని అంటారా, ఎస్, మన యమీ యమీ మ్యాంగో అనమాట. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, మ్యాంగో సీజన్ దాని గురించి. ఎస్, మరి మ్యాంగో అనగానే మనకి ఇంకొకటి గుర్తుకొస్తుంది ఏంటి అని అంటే ఆవకాయ, ఊరగాయ, ఎన్ని రకాలుగా పిలుస్తారో కదా. మరి మన భారతీయ వంటకాలలో ఈ ఊరగాయ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఎన్ని రెసిపీస్ ఉన్నా, ఎన్ని కొత్త వచ్చినా కూడా ఈ మామిడి కాయల పచ్చళ్ళు పెడతాం కదా, ఆ పచ్చళ్ళు అనేది చాలా చాలా చాలా చాలా టేస్టీ అనమాట. మరి అవి ఎంత టేస్టీగా ఉంటాయో, ఎలా ప్రిపేర్ చేయాలో కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. బట్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి అందులో చూసి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఒకప్పుడైతే చాలా వాళ్ళ ఇంటి పద్ధతి, ఇంటి ఆనవాయితీ ఉంటుంది కదా, అలానే పెట్టేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి 10 to 15 టైప్స్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారనమాట. మరి మీరు ఎన్ని రకాల పచ్చళ్ళు పెడతారు, వాటి పేర్లు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు పెట్టుకునే మామిడికాయ పచ్చళ్ళు. మరి ఈ పచ్చళ్ళ గురించి నేను కొన్ని విషయాలు అయితే ఫన్నీగా నేను మీకు చెప్పేస్తాను. సో సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

నిజంగా ఆవకాయ మన అందరిదే కదా, సూపర్ ట్రాక్ అయితే విన్నారు. మరి ఆవకాయ గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఫర్ ఫన్గా నేను ఒకటి చెప్తాను. అంటే ఆవకాయ మన వంటింట్లో ఉన్న చిన్న చిన్న గిన్నెల నుంచి అన్ని పాత్రలు కానీ పదార్థాలు కానీ అన్నీ ఉంటాయి కదా, అందులో అన్నీ మనకు సూర్యుడి నుంచి శని వరకు, రాహుకేతువుల వరకు అన్ని గ్రహాల లక్షణాలు దాగి ఉంటాయట. అలానే ఈ ఆవకాయలో కూడా మనకు నవగ్రహాలు దాగి ఉన్నాయని అంటూ ఉంటారు అనమాట. జస్ట్ ఫర్ ఫన్ అంటూ ఉంటారు. అది ఎలా అని ఇంట్రెస్టింగ్గా ఉందా మీకు తెలుసుకోవాలని, మరి నేనైతే చెప్పేస్తాను. మనం ఆవకాయ పెట్టాలి అని అంటే మనకు కావాల్సింది ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాల పొడి, కారం, ఇలా అన్నీ కావాలి కదా. వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్రహంతో కంపేర్ చేస్తారట. ఎలా అని అనుకుంటున్నారా? ఎస్, ఎలా అని అంటే మనము ఆవకాయలో వేసే కారం పొడి ఉంటుంది కదా, అది ఏ కలర్లో ఉంటుంది మనకు? ఎరుపు రంగులో ఉంటుంది. మరి ఆవకాయలో వేసే ఎర్ర మిరపొడి మనకు సూర్యుడిలా, అంటే శక్తివంతంగా సూర్యుడిలా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అది మన శరీరానికి ఉత్సాహము, వేడి, ఆకలి పెంచే గుణాన్ని ఇస్తుందట, ఆ రెడ్ కలర్ అనేదన్నమాట. అది సూర్యుడికి సంకేతంగా మనం అనుకుంటూ ఉంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆవకాయలోని కారం తిన్న వెంటనే వచ్చే ఆ హీట్ ఉంటుంది కదా, అది కుజుడు అనమాట. మంగళుడి ధైర్యము, శక్తి, యుద్ధ స్వభావం లాంటిది. అది మనలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటుందట. మరి ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: FM Rainbow 101.9.

ಎಸ್, ಮರಿ ಹನುಮಾನ್ ಮೂವಿ ನಿಂಚಿ ಸಾಹಿತಿ ಅಂಡ್ ಗಾಲಿದೇವರ ಪಾಡಿನ ಸೂಪರ್ ಸೂಪರ್ ಆವಕಾಯ ಸಾಂಗ್ ಐತೆ ವಿನ್ನಂ ಕದಾ. సాంగ్లో అంటే ఆ సాంగ్ మనకు తెలుసు కాబట్టి ఆ విజువలైజేషన్ అంతా ఊహించుకుంటూ ఉంటే నోట్లో, అంటే మామిడికాయ అదంతా ఫైటింగ్ అదంతా చూస్తూ ఉంటే ఆవకాయ చూస్తే నోరు ఊరేస్తుంది కదా. ఆ మాట వింటే కూడా నోట్లో నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయన్నమాట. ఎస్, మరి కారం గురించి అయితే ముఖ్యంగా శివుడు, సారీ, సూర్యుడు అండ్ కుజుడు అన్నమాట. అండ్ నూనె ఉప్పు ఉంటుంది కదా, ఆవకాయ చాలా రోజుల పాటు నిల్వ ఉండడానికి కారణం ముఖ్యంగా ఈ నూనె ఉప్పు అన్నమాట. శనిలాగే ఇది స్థిరత్వము, సహనము, దీర్ఘకాల ప్రభావాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి ఇది నూనె ఉప్పు శని గ్రహాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పసుపు మెంతులు కూడా వాడతాం కదా, ఆ పసుపు మెంతులు ఆరోగ్య

యానికి చాలా చాలా మంచిదన్నమాట. అది బృహస్పతి అంటే గురువు. గురువులాగే ఇవి జ్ఞానము ఆరోగ్యము మనకు శుభ ఫలితాలను ఇస్తాయట. ఇక మామిడి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కదా, ఆ ఆకుపచ్చ రంగు బుధుడి చురుకుదనం అన్నమాట, తెలివితేటలను అది సూచిస్తోంది. బుధుడు మనకు ఆకుపచ్చ రంగులో ఉంటాడు. ఇక మిగిలిన వాటి గురించి చెప్పేస్తాను. అంతకంటే ముందుగా ఒక ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత మిగిలిన వాటి గురించి మనం మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: Admissions are open at Bankatlal Bhadruga College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BS in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: FM Rainbow 101.9. ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము ఆవకాయని మన యొక్క నవగ్రహాలతో మిక్స్ చేసి ఎలా ఉంటుంది, ఏంటి ఒక్కొక్క పదార్థం దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాము. ఇక ఆవకాయలో పులుపు చాలా చాలా చాలా చాలా టేస్ట్, దాంతోనే అసలు అంటే ఆ పులుపుతోనే చాలా టేస్ట్ ఉంటుంది కదా, అసలు రుచి అక్కడ ఉంటుందన్నమాట. ఆ పులుపుకి శుక్రగ్రహం అన్నమాట. శుక్రుడు సుఖము, ఆనందము, రుచిని మనకు సూచిస్తారు కాబట్టి ఆ పులుపు అనేది శుక్రగ్రహము. ఇక ఆవకాయ తిన్న వెంటనే వస్తుంది కదా ఒకలాంటి ఆనందము, ఆ ఆనందము అలౌకిక ఆనందం అట. అది కేతు గ్రహానికి సూచిస్తుంది, కేతువు లాంటి ఆధ్యాత్మిక అనుభూతి వస్తుంది అని ఫన్నీగా చెప్తారన్నమాట. ఇక రాహువు ఇంకా తినాలి అనే కోరిక ఆ రాహువు గ్రహం నుంచి, అంటే రాహులాంటి ఆతృత ఆశ పెంచే గుణం రాహుగ్రహానికి ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి తింటే సరిపోదు, ఇంకా ఇంకొకసారి కలుపుకోవాలి. ఇంకా ఫ్రెష్ పచ్చళ్ళు అయితే అంటే పెట్టిన తర్వాత మనకు ఒక 10 డేస్ 15 డేస్ కంటిన్యూస్గా తీసుకుంటాం కదా, అప్పుడైతే అస్సలు ఇంకా తినాలి. వేడి వేడి అన్నంలో జస్ట్ అలా కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ ముద్ద కలుపుకొని తింటూ ఉంటే ఆ మజా ఉంటుంది కదా. అండ్ అన్నం వచ్చేసి ఆవకాయతో కలిపి వేడి అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం వచ్చేసి చంద్రుడు అన్నమాట. చంద్రుడు మనకు శాంతిని తృప్తిని ఇస్తాడు కాబట్టి అన్నంలో కలుపుకొని తింటేనే మనకు తృప్తి అనేది వస్తుందన్నమాట. ఇది ఆవకాయని నవగ్రహాలతో కంపేర్ చేయడము. అంటే ఆవకాయ అనేది కేవలం ఒక ఊరగాయ మాత్రమే కాదు, అది ఒక సంప్రదాయం, ఒక భావన, ఒక అనుభవం అన్నమాట. సో ఇది మనకు రుచితో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది కదా. మరి ఆవకాయ అనేది ఎంత ముఖ్యమో అంటే మనకు ఇంట్లో కూడా ఆవకాయ పెడితే అదొక ఫెస్టివల్ లాగా కూడా సెలబ్రేట్ చేసుకో ఉంటారు చాలామంది. కాబట్టి ఆవకాయ అనేది జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఒక రెసిపీ లాగా కాకుండా అది ఒక ఆవకాయ పెట్టడం అనేది ఒక ఫెస్టివల్లా చేసుకుంటారనమాట. ఒక చిన్న ఆవకాయ ముద్ద వేడి అన్నంలో కలిపి తింటే మనకు ఉంటుంది ఆ మజా, అసలు చాలా చాలా బాగుంటుంది. అంటే కొన్ని టైమ్స్ అంటూ ఉంటారు ఆవకాయ తింటే గ్రహదోషాలు పోతాయి, ఇంట్లో పెడితే కూడా చాలా చాలా మంచిది అనేసి. అంటే వాటిని ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో చేస్తేనే అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు, మళ్ళీ నేను మాట్లాడతాను. ఎస్,
2: ఫస్ట్ లే

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రో

స్థానాలలో ఘన విజయం సాధించింది. లెఫ్ట్ కూటమి 35 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 63, సిపిఎం 26, ఐయుఎంఎల్ 22 సీట్లు గెలుచుకోగా బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహాన్ని అరికట్టేందుకు కేంద్రం ఆర్బీఎస్కే 2.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. 18.5% మంది చిన్నారులు టైప్ 1 బాధితులుగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు జిల్లా స్థాయిలో ఉచితంగా చికిత్స అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళికను రూపొందించారు. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలలో 3 చోట్ల బీజేపీ గెలవడం కార్యకర్తల కొత్త ఉత్సాహాన్ని నింపిందని బండి సంజయ్ అన్నారు. మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ నాయకత్వంలో లభించిన ఈ విజయం కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్య సాధనకు మరింత ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఎన్యు దూరవిద్య అభ్యర్థులు లైబ్రేరియన్ పోస్టులకు అనర్హులన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. శనగ, జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్కెఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రి మండలి ఆదేశించింది. కొనుగోళ్లు కోసం 1369 రూపాయల కోట్ల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా, ఈ ప్రక్రియను 3 సభ్యుల మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఎంపీలకు నిన్న సమాచారం పంపారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థకు చెందిన న్యూట్రీహబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్స్ సంస్థ రోజుకి 1 పూట చిరుధాన్యాల భోజనం అనే జాతీయ మిషన్ను నిన్న హైదరాబాద్లోని ఐఐఎంఆర్లో ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిలు దీనిని ప్రారంభించారు. న్యూట్రీహబ్ డైరెక్టర్, సిఈఓ స్టాన్లీ, మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు సిఈఓ భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అస్సాం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 82 స్థానాలతో భారీ విజయం సాధించింది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 10, బీపీఎఫ్ 10 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 19 స్థానాలకు పరిమితం అవ్వగా ఏఐయుడిఎఫ్, రైజోర్ దల్, చెరో 2 సాధించగా టీఎంసీ ఒకచోట విజయం సాధించింది. కేరళలోని శాసనసభ ఎన్నికల్లో యూడిఎఫ్ 102 స్థానాలు

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. మరి మార్నింగ్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దగా ఖర్చు లేకుండా కేవలం చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మన ఆరోగ్యాన్ని ఎంత ప్రభావితం చేస్తాయంటే, మనకు కనిపించని చిన్న చిన్న జెమ్స్ ఉంటాయి కదా, జెమ్స్ అంటే పిల్లలు తినే జెమ్స్ కాదనమాట, క్రిములు, చిన్న క్రిములు ఉంటాయి కదా, అవి చాలా చాలా మనకు హామ్ చేస్తాయన్నమాట. సో వాటి నుంచి మనల్ని మనం రక్షణ పొందడానికి, రక్షించుకోవడానికి చిన్న సింపుల్ సొల్యూషన్ చేతులు కడుక్కోవడం, హ్యాండ్ వాష్ అనమాట. ఈ హ్యాండ్ వాష్ గురించి ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తుంది, మామూలుగా ఎవరైనా వాష్ చేసుకుంటారు కదా అని డౌట్ రావచ్చు. ఎస్, ఎందుకు మాట్లాడుకోవాలి అని అనిపించింది అంటే, ఈరోజు వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే అనమాట. ఆ సందర్భంగా నేను వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అంతకంటే ముందుగా ఒక సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: FM Rainbow 101.9.

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము ఏంటి అని అంటే వరల్డ్ హ్యాండ్ హెల్త్ హైజీన్ ఆర్గనైజేషన్ అనమాట. ఈరోజు డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అని అంటే చేతులు మనము శుభ్రంగా కడుక్కోవాలి. వరల్డ్ హ్యాండ్ హైజీన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది ఎంత ముఖ్యమో దానికంటూ ఒక అంటే అందరికీ అవగాహన ఉండాలి అని అలా ప్రారంభించారనమాట. ఈ దినోత్సవాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2009 మే 5 జరుపుకోవాలి అని ప్రారంభించిందనమాట. దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి చేతుల పరిశుభ్రత ద్వారా మనము మన ప్రాణాలను తెలియకుండానే కాపాడుకోవచ్చు. మరి ఎందుకు ఈ డే అంత ఇంపార్టెంట్ అని అంటే మన చేతుల ద్వారా ఎక్కువ జెమ్స్ అనేది మనలోకి వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ప్రాపర్గా కనుక హ్యాండ్ వాష్ చేసుకోకపోతే మనకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కదా హాస్పిటల్స్లో, ఎక్కడైనా వర్క్ ప్లేస్లో, ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు గ్లౌజెస్ యూస్ చేస్తూ ఉంటారు. అలా గ్లౌజెస్ యూస్ చేసినా కూడా మనము మన హ్యాండ్స్ని ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి. సో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన అంటే సరైన పద్ధతి ఉంటుందన్నమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఫస్ట్ వాటర్తో మనం వెట్ చేసుకొని సోప్ వేసుకొని ముందు వెనక మొత్తం వేళ్ల మధ్యలో, నెయిల్స్ మధ్యలో శుభ్రంగా ఒక 20 సెకండ్స్ వరకు మన హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలట. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టారనమాట. సో అవసరమైతే మనకు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, వాటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో కంపల్సరీగా మనం హ్యాండ్ వాష్ అనేది తినే ముందు, తిన్న తర్వాత అండ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాము అని అంటే తప్పకుండా ఇంటికి వచ్చాక హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకు ఏదైనా స్నీజ్ కానీ, దగ్గడము, తుమ్మడం ఇలాంటివన్నీ చేసినప్పుడు, టాయిలెట్ యూజ్ చేసినప్పుడు, ఇవన్నీ మనం ముఖ్యంగా చిన్న పిల్లలకు వీటిని తప్పకుండా అలవాటు చేయడం

అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ప్రతి ఒక్క ఇయర్ ఏదో ఒక థీమ్ పెడుతూ ఉంటారు, అలానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రధాన సందేశం మనకు అందరికీ చెప్పడానికి క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్ అన్నట్టు, శుభ్రమైన చేతులు మన ప్రాణాలను కాపాడుతాయి అనే థీమ్తో ఈ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దీని యొక్క మోటివ్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి అని అంటే ఖచ్చితంగా మనం హ్యాండ్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అలవాటుని మనము వాళ్లకు అలవాటుగా చేయాలన్నమాట. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, లేకపోతే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే చాలా చాలా కొంతవరకు, అంటే మనకు వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నింటి నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. ఎస్.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

స్టూడియో క్లాక్ లో సమయం 9:34 దాటి 30 సెకండ్లు అవుతుంది. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆర్జే స్వాతి శరత్ మరి మనమన్నాము ఎఫ్ఎం రెయిన్బోలో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మరి సమ్మర్ వచ్చింది అని అంటే చాలు మనం ముఖ్యంగా హెక్టిక్గా చాలా భారంగా బరువుగా ఫీల్ అయ్యేది పిల్లల్ని ఎంగేజ్ చేయడం. పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్కో మనందరికీ తెలుసు. సో వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళతో పాటు మనకు కూడా ప్రాపర్ టైం టేబుల్ అనేది ప్రాపర్గా ఉండదు. రొటీన్ థింగ్స్ కూడా చాలా డిలే అవ్వడము, చాలా లేట్గా పనులు చేసుకోవడము, నిద్ర లేట్గా లేవడము ఇలాంటివన్నీ అవుతుంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని అంటే స్కూల్ ఉన్నప్పుడు మనం ప్రాపర్గా టైమింగ్స్ ఎలా ఉంటుందో కాస్త కొస్త అటో ఇటుగా కొంచెం ప్రాపర్ ప్లానింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి కూడా ఒక టైం టేబుల్ అనేది అలవాటు చేయాలి. అలా ఒక టైం టేబుల్ అలవాటు చేసినట్లయితే వాళ్ళకి ఓహో హాలిడేస్లో మనం ఇలా ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. సో దాని నుంచి మనకు మన టైం మనకు దొరుకుతుంది అండ్ వాళ్ళతో కూడా మనం టైం స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏమంటారు? ఎస్, ఇంకా మాట్లాడుకుందాము. వీటిని ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్ మరి మాట్లాడుకుంటున్నాం కదా మనము, ఇంకా ఏంటి అంటే సమ్మర్లో ముఖ్యంగా టూ వీలర్స్ పైన ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి అయితే చాలా చాలా చాలా చాలా చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సన్ ఎక్స్పోజ్ అనేది డైరెక్ట్గా ఉంటుంది, సో వాళ్ళు డీహైడ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు గనక ప్రికాషన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా సిక్ అవుతారు. సో ఎప్పటికప్పుడు టూ వీలర్లో ట్రావెల్ చేసేవాళ్ళు, లేకపోతే ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళు, వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఇంకా ముఖ్యంగా సిగ్నల్స్లో ఆగినప్పుడు ఆ సూర్యదేవుడు మనల్ని టచ్ చేస్తూ ఉంటాడు చూడు, ఆ ఫీల్ అయితే అసలు వర్ణించలేదన్నమాట. అది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో నేనైతే కొన్ని ప్లేసెస్లో చూశాను, సిగ్నల్స్ దగ్గర ఇలా టెంట్ లాగా వేశారనమాట, ఫోర్ సైడ్స్ అంటే కొంత దూరం వరకు, మొత్తం కాదు కొంత దూరం వరకు టెంట్ లాగా వేశారు అక్కడక్కడ. అండ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే మనం వెయిట్ చేస్తామో అక్కడ కూడా చిన్న చిన్న టెంట్స్ కూడా వేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అనమాట, ఎందుకంటే అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో, చాలా చాలా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఏమంటారు మరి, ఈ సమ్మర్లో ఇలాంటి చిన్న చిన్న పనులు మనం గనక చేసినట్లయితే చాలా తెలియకుండానే చాలా మెంబర్స్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. మనం చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు, ముఖ్యంగా పక్షులకి కానీ చిన్న చిన్న యానిమల్స్ స్ట్రీట్ యానిమల్స్కి కానీ ఎవరికైనా సరే ఒక బౌల్స్లో మనము ఫుడ్ వాటర్ పెట్టినట్లయితే అది తెలియకుండానే చాలా హెల్ప్ అవుతుందన్నమాట కదా. మరి చిన్న పని చేసినప్పుడు మనకు ఆ కలిగే ఆనందం ఉంటుంది కదా, చెప్పరాని చెప్పలేనంత ఆనందం ఉంటుందన్నమాట. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: FM Rainbow 101.9.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి స్టూడియో క్లాక్ లో సమయం 9:51 దాటి 30 సెకండ్లు అవుతుంది. సో మరి ఇవాళ టాపిక్స్ అయితే చాలా చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఎంత ఎండ ఎక్కువైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి, కూల్గా సేఫ్ ఎన్విరాన్మెంట్లో. పిల్లలైతే ముఖ్యంగా చాలా చాలా జాగ్రత్తగా చాలా కాపాడుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే బయటికి వెళ్ళడము, ఆడుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మనకు చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద సంతోషాలనే ఇస్తాయి. కాబట్టి పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. ఈ ఎండాకాలం మన పిల్లల కోసం మనము ముందుగానే ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట, వాళ్ళని ఈ ఎండల బాధ నుంచి కాపాడడానికి. సో మరి ఏంటి అని అంటే, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ బ్యాక్ టు బ్యాక్ ట్రాక్స్ అయితే వచ్చేస్తాయి. మరి నేనైతే షోకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ షోలో మంచి మంచి టాపిక్స్తో, మంచి మంచి ముచ్చట్లతో, పాటలతో నేనైతే వచ్చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి హ్యాండ్ హెల్త్ ఈజ్ వెల్త్. అండ్ ఎప్పుడు స్మైలింగ్గా ఉండండి, ఎనర్జీగా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమ్మాయం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం నెక్స్ట్ ఆజీ కూడా మీకోసం రెడీగా ఉన్నారు. ఎస్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. నగర సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్ఏయుఎం సంయుక్తంగా అర్బన్ ఎక్స్ ఛాలెంజ్ ఐడియాథాన్ 2026 నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్త డిగ్రీ పీజీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం www.niuem.org.in వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్లో ఉన్న పన్నులు క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శనగ జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రిమండలి ఆదేశించింది.

కొనుగోళ్ల కోసం 1,369 కోట్ల రూపాయల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా ఈ ప్రక్రియను 3 సభ్యుల మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహించబోతున్నట్టుగా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఏపీలకు నిన్న సమాచారం పంపారు. ఏఎన్యూ దూరవిద్య అభ్యర్థులు లైబ్రేరియన్ పోస్టులకు అర్హులైన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉంటాయని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. వివాదంపై తదుపరి విచారణలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారాలని దేశ ప్రజలంతా కోరుకున్నారని, వారి ఆకాంక్షను ఆ రాష్ట ప్రజలు నెరవేర్చారని కేంద్ర బొగ్గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దాని ప్రభావం తెలంగాణపైన ఉంటుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధ్ర చిక్కుపోయిన విదేశీ నౌకలు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రాజెక్టు ఫ్రీడమ్ను ప్రకటించారు. ఈ మేరకైన ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. ఇక ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: Rainbow 101.9
1: साथियों आकाशवाणी के उसी FM Rainbow 101.9 पर एक अहम जानकारी आप सभी के लिए
2: మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.
0: FM Rainbow 101.9

ಚಾತಾ.

0: साथियों, आपने ट्यून किया है रेनबो एफएम 101.9 और ये आपका प्रोग्राम नमस्ते हेलो आदाब, ट्राइलिंगुअल प्रोग्राम। और आपकी जानकारी के लिए बता दूं, आप सभी के लिए एक विशेष सरप्राइज है मेरे पास। सुनाओ सुनाओ सुनाओ, क्यों हजम नहीं हो रहा है? चलिए ठीक है, आपकी अभी बर्दाश्त की जो हद है वो शायद पार हो गई। तो मेरे साथ है आरजे श्रिया। तो वेलकम आरजे श्रिया, कैसी हैं आप?
1: जी मैं ठीक हूँ, होप सभी भी ठीक है, आप भी ठीक हो।
0: यस बिल्कुल बिल्कुल। तो जैसे कि साथियों आपने सुना ना, नमस्ते हेलो आदाब ट्राइलिंगुअल प्रोग्राम, तो अभी श्रिया आपके साथ कुछ साझा करना चाहते हैं नौशाद साहब के बारे में। सो लेट्स ओवर टू श्रिया, लीजिए श्रिया जी।
1: तो ఇప్పటిదాకా మనం హిందీలో విన్నాము నౌషాద్ అలీ గారి గురించి, ఇప్పుడు కొంచెం మనం ఆయన గురించి తెలుగులో కూడా మాట్లాడుకుందాము. నౌషాద్ అలీ గారు 1940లో ప్రేమ్నగర్ చిత్రంలో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు, మరియు 1944లో వచ్చిన రతన్ చిత్రంలోని పాటలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి విజయపు తొలిమెట్లు ఎక్కారు. రతన్ అనే సినిమాలో సంగీతానికి 35 సిల్వర్ జూబ్లీలు, 12 గోల్డెన్ జూబ్లీ మరియు 3 డైమండ్ జూబ్లీ హిట్స్ కూడా లభించాయి. నౌషాద్ అలీ గారి సినిమాల్లో క్లాసికల్ మ్యూజిక్కు ఒక నైపుణ్యం అనేది ఉంది.

బైజు బావ్రా అంటే సినిమాలో ఆయన అన్ని పాటలకు సాంస్కృతిక రాగాల్లో సంగీతాన్ని అందించారు. అలాగే 1952లో వచ్చిన బైజు బావ్రా చిత్రానికి నౌషాద్ అలీ గారికి 1954లో ఉత్తమ సంగీత దర్శకుడిగా తన మొదటి ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. భారతదేశంలో వెస్టర్న్ నొటేషన్ సంస్కృతిని తీసుకువచ్చిన మొదటి సంగీత దర్శకుడు నౌషాద్ అలీ. భారతదేశంలో మొదటిసారిగా తన ఆర్కెస్ట్రాలో 100 మందికి సంగీతకారులకు చేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఇంకొక పాట విందాము, ఆ తర్వాత మళ్ళీ మనం నౌషాద్ అలీ గారి గురించి ఇంకా మాట్లాడుకుందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శనగ జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రిమండలి ఆదేశించింది. కొనుగోళ్ల కోసం 1,369 కోట్ల రూపాయల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా, ఈ ప్రక్రియను 3 సభ్యుల మంత్రివర్గ ఉప సంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసు సీబీఐ విచారణకు అప్పగించాలని రాష్ట మంత్రిమండలి తీర్మానించింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్లో ఉన్న పన్నులు క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నగర సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం, ఎన్ఐయుఎం సంయుక్తంగా అర్బన్ ఎక్స్ ఛాలెంజ్ ఐడియాథాన్ 2026 నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్త డిగ్రీ, పీజీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఆసక్తి కలవారు పూర్తి వివరాల కోసం www.niuem.org.in వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహిస్తున్నట్టుగా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఏపీలకు నిన్న సమాచారం పంపారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థకు చెందిన న్యూట్రీహబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్ సంస్థ రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం జాతీయ మిషన్ నిన్న హైదరాబాద్లో ఐఐఎంఆర్లో ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ సత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి దీన్ని ప్రారంభించారు. న్యూట్రీహబ్ డైరెక్టర్, సీఈఓ స్టాన్లీ, మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకులు సీఈఓ భరత్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: So welcome back. You are listening to Namaste Hello Adab on FM Rainbow 101.9. So on World Asthma Day 2026, I want to talk about something that holds many of us back. The inhaler stigma. Even today, many people in India feel that using inhaler is a sign of a permanent sickness, or that is a habit forming or an addiction. Let's look at the facts. As per experts, inhalers are the safest way to deliver medicine directly to the airways. It's not an addiction. It's a life-saving tool. Whether you're a student, a working professional, or a senior citizen, using your inhaler correctly is a sign of being responsible for your health. Don't let myths stop you from living a full life. Trust the science. Use your inhalers as prescribed by the doctors and medical professionals, and let's clear the air together. Now we have a small commercial slot, and then you can listen to the next song, which is Falak Tak Chal Mere Saath.

0: ರೇನ್ಬೋ 101.9.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
2: साथियों, फलक तक तो हम चलेंगे ही, इसमें कोई दो राय नहीं है, बट जो यहाँ से वहाँ फिरते हैं उन्हें बंजारा भी कहते हैं, है ना?

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಸೊ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್, ಮೀರ್ ವಿಂಟ್ನರು ನಮಸ್ತೆ, ಹೆಲೋ ಆದಾಬ್ ಆನ್ ರೈನ್ಬೋ ಎಫ್ಎಂ 101.9. నేను మీ ఆర్జే శ్రియ. సో ఈరోజు మనం పొద్దున్నుంచి చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇందాకనే వరల్డ్ ఆస్తమా డే గురించి మాట్లాడుకున్నాం, దానికి ముందు ఇంటర్నేషనల్ హ్యాండ్ హైజీన్ డే గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇది చాలా సింపుల్ డిస్కషనే, కాకపోతే చాలా ప్రాక్టికల్గా కూడా ఉంటుంది. సో మనకి డౌట్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేస్తాము, అడిగేస్తామా, లేకపోతే హా అర్థమైందిలే అని యాక్టింగ్ చేసిన తర్వాత సైలెంట్గా కన్ఫ్యూజ్గా కూర్చుంటామా? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా ఇది చిన్న డౌటే, ఇప్పుడు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదేమో, ఇంకెవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లేదన్నా ఇంకెవరన్నా అడుగుతారేమో, ఇవన్నీ నార్మల్ థాట్సే కదా. కానీ ఇక్కడ ఒక చిన్న స్మాల్ షిఫ్ట్ ఉంది. మనం డౌట్ని పోస్ట్పోన్ చేస్తాము, కానీ ఆ డౌట్ మనల్ని వదులుతుందా? లేదు, వదలదు. ఆ చిన్న డౌట్ అక్కడే ఉంటుంది, అది స్లోగా పెద్దగా కన్ఫ్యూజన్ అయిపోతుంది. స్టార్టింగ్లోనే అడిగితే 2 మినిట్స్లో క్లారిటీ వచ్చేసేది, లేదు కాదు తర్వాత అడుగుదాంలే అని అనుకుంటే 2 డేస్ తర్వాత అది ఓవర్ థింకింగ్ అవుతుంది, ఆ తర్వాత అన్నెసెసరీగా కాంప్లికేటెడ్ కూడా అయిపోతుంది. ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే హెల్ప్ అడగడం అనేది వీక్నెస్ కాదు, అదొక

0: ప్రాక్టికల్ కమ్యూనికేషన్ స్కిల్ట. సో ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ పాట విందాం. అదేంటి, తెలుగు సాంగ్, తెలుగుతో మాట్లాడుతున్నాను కానీ ఇంగ్లీష్ పాట ఏంటి? అదే కదా, ఇట్స్ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ లిసన్ టు ఓషన్ సాంగ్, ఓషన్ ఐస్ సాంగ్.
1: పంజాబ్ నేషనల్.

0: नमस्ते हेलो आदाब में आगे बढ़ने से पहले एक विशेष जानकारी आप सभी के लिए
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: FM రెయిన్బో 101.9.
0: वेलकम बैक दोस्तों, आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर पुनः एक बार आप सभी का दिल की गहराइयों से स्वागत है. आज मैं आपके धड़कनों पर जीती आरजे प्रीति, जो पी का पी यानी कि प्रीति का पिटारा लेकर आई हूँ. और आप है नमस्ते हेलो आदाब के लास्ट सेगमेंट में, जहाँ पर हम बहुत सारी बातें आपके साथ साझा करेंगे. पर एज यूजुअल भाई, शुरुआत तो ज्ञानचंद जी के ज्ञान से ही होगी, है ना. तो साथियों, आपकी जानकारी के लिए बता दूं कि एक बार परसों की बात है, अभी गर्मी की छुट्टियां चल रही हैं, तो यूजुअली जो है सारे लेडीज या फिर बच्चे जो है अपने अपने मतलब लेडीज

0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు నమస్తే హలో ఆదాబ్. ఇందాక మనము లాస్ట్ సెగ్మెంట్లో ఒక పాయింట్ డిస్కస్ చేసాం, డౌట్ని డిలే చేస్తే క్లారిటీ కూడా డిలే అవుతుంది అని. ఇప్పుడు కొంచెం అబ్జర్వ్ చేద్దాం, మన డైలీ లైఫ్లో, క్లాస్ రూమ్లో, వర్క్ ప్లేస్లో, అంతెందుకు సింపుల్ ఇంటరాక్షన్స్లో కూడా మనకి క్లారిటీ కావాలి అని అనిపించే మూమెంట్స్ చాలా ఉంటాయి. కానీ మనం డైరెక్ట్గా అడగడం కన్నా మనం మన అసంప్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇది ఇలా ఉంటుంది అనుకుంటా, మేబీ ఇది ఇలా చేయాలి, కానీ అసంప్షన్స్ అన్నీ కరెక్ట్ అవుతాయా? నాట్ ఆల్వేస్. బిహేవియర్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, ఎర్లీగా క్లారిఫికేషన్ అడిగే వాళ్ళకి అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంటుంది, డిసిషన్ మేకింగ్ బెటర్గా ఉంటుంది, అండ్ మిస్టేక్స్ కూడా ఎర్లీ స్టేజ్లోనే అవాయిడ్ అవుతాయి. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటిదంటే, మనం అనుకుంటాం అదర్స్ విల్ జడ్జ్ లేదా వాళ్ళు ఏమనుకుంటారు అని. లెట్స్ బీ రియల్, ఎవ్రీ వన్ ఇస్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్, నో వన్ ఇస్ ట్రాకింగ్ యువర్ డౌట్స్, అండ్ మనం అనుకునే అంత ఎవరు అనలైజ్ చేయరు. సో హెసిటేషన్స్ మనం క్రియేట్ చేసుకునేదే, సిచ్యువేషన్ క్రియేట్ చేసింది కాదు. అండ్ బేసిక్గా మనం అడగాలనుకుంటే క్వశ్చన్ కంటే మనం అడగకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఎక్కువ ఉంటుంది. సో మీరు అడగాల్సింది అడిగేసేయండి. అండ్ ఇప్పుడు మనకి ఒక ఫర్మాయిష్ ఉంది. ఏంటిది అంటే, శివాని ఉమేష్ ఫ్రమ్ యాప్రాల్ సైనిక్పురి నుంచి ఒక సాంగ్ అడిగారు, ఆతే జాతే ఫ్రమ్ మేనే ప్యార్ క్యా అనేది. సో ఇప్పుడు ఆ పాట వినేద్దాం, దాని తర్వాత మన నమస్తే హలో ఆదాబ్ షోని కంటిన్యూ చేద్దాం.

0: 101.9
1: और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं हेलो रेनबो, जहां पर आज हमने आपसे पूछा कि जीवन में रिश्ते होना चाहिए, रिश्तों में जीवन होना चाहिए। तो इसके लिए हमारे साथ एक कॉलर हमारे साथ जुड़ रहे हैं। किसी भी कॉलर की ओर बढ़ने से पहले यही आप सभी से नम्र निवेदन करती हूँ कि कृपया अपनी बात आप संक्षेप में साझा करें ताकि सभी को अपनी बात रखने का अवसर प्राप्त हो। हेलो रेनबो।
2: हेलो, गुड आफ्टरनून।
1: हैप्पी आफ्टरनून। हैप्पी आफ्टरनून सर।
2: ఇంకొక ఆర్జీ ఉన్నారు కదా లోపల
1: లోపల కూడా ఇంకొక రెండు ఆర్జీస్ ఉన్నారు సార్?
2: లేదా ఆర్జీ లేదా ఇంకొక ఆర్జీ
1: ఉన్నట్టు సార్ మాట్లాడతారా?
2: ఏం మాట్లా
1: చెప్పండి సార్.
2: హలో హలో
1: హలో
2: అమ్మా, నీకు దీర్ఘాయుష్మాన్ బాబా ఇద్దరికి కూడా.
1: థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ అమ్మా. అదే అడిగా కదమ్మా, జీవితము జీవితానికి రిలేషన్షిప్ ముఖ్యమా అని.
1: అవును సార్, చెప్పండి.
2: అమ్మా, రిలేషన్షిప్ అవసరమేమ్మా, ఖచ్చితంగా. బంధుత్వం గానీ స్నేహితం గానీ ఖచ్చితంగా మనకు
1: సార్. బంధుత్వం ఉండి వాళ్ళతో మాట్లాడలేకపోతే మళ్ళీ దానికి ప్రయోజనం ఏంటి సార్? అది చెప్పండి.
2: ఏమ్మా,
1: బంధుత్వం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి సార్. కానీ మనము ఆ బంధుత్వంలో మాట్లాడము అంటే అది ఆ బంధుత్వంలో లైఫే లేదు. మళ్ళీ ఆ బంధుత్వం ఇంపార్టెన్స్ ఏంటి సార్?
2: అవునా, బంధుత్వం మాట్లాడకుండా పోతే మనకి ఎంతో ఎట్లో ఫీల్ అయిపోతాం, ఎక్కువ ఫీల్ అయిపోతాము. కాబట్టి ఆ బంధుత్వంతో మనం కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటాం. కాబట్టి ఎప్పటికైనా కానీ బంధుత్వం కానీ ఫ్రెండ్షిప్ కానీ దాన్ని నిలుపుకోవాలమ్మా, నిలుపుకుంటేనే జీవితం బాగుంటుంది.
1: ఓకే సార్, చాలా మంచి మాట. థ్యాంక్ యూ సార్.
2: ఓకే.
1: तो साथियों, इनका ये कहना है कि भाई अपने रिश्ते मेंटेन करने चाहिए। तो यदि आप भी अपनी बात हमारे इस विषय पर साझा करना चाहते हैं तो आप हमें कॉल कर सकते हैं, पर आपसे बात करने से पहले कुछ विशेष जानकारी आप तक पहुंचाना चाहते हैं। स्टे ट्यून्ड।
0: FM Rainbow 101.9
3: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
4: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
3: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
4: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: FM Rainbow 101.9
1: और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं हेलो रेनबो, जहां पर आज हमने आपसे पूछा कि जिंदगी में रिश्ते होना चाहिए, रिश्तों में जिंदगी होना चाहिए। तो इस पर हमारे साथ कुछ कॉलर्स जुड़ रहे हैं, देखते हैं उनका क्या कहना है। हेलो रेनबो।
5: गुड आफ्टरनून मैडम।
1: हैप्पी आफ्टरनून। हैप्पी आफ्टरनून मैडम, कैसे हैं आप?
5: हाउ आर यू?
1: आपसे बात करने के बाद में तो एकदम फाइन हो गए मैडम।
5: थैंक यू, थैंक यू। रिश्तों में मोहब्बत, आप जो बोले ना, रिश्ता वो होना जो मोहब्बत है,
1: जो मोहब्बत
5: मोहब्बत है,
1: जिसमें मोहब्बत है वो रिश्ता होना चाहिए। बहुत सही बताया आपने। वैसे
5: दोस्ताने में भी वैसी से मेरे को घेर लेते, पकड़ लेते लोग।
1: आप मोहब्बत बिखेरती है इसके लिए आपको पकड़ लेते हैं। बहुत अच्छी बात, बहुत बहुत
5: पकड़ते वैसा पकड़ लेते।
1: बहुत अच्छी बात, बहुत अच्छी बात, बहुत अच्छा लगा।
5: ख्याल करती हूँ, आगे भी जाती हूँ सब
1: जी,
5: सब आगे भी जाती हूँ, इसलिए सब कुछ होते।
1: हाँ, तो इसीलिए वही मोहब्बत हम तक पहुँच गई है। बहुत बहुत धन्यवाद आपका। तो साथियों, ये थी मैजबीन जी, जिन्होंने अपनी बात हमारे साथ साझा की। जल्दी से अपने अगले कॉलर की ओर बढ़ते हैं। हेलो रेनबो।
6: वेरी वेरी वेरी वेरी वेरी गुड आफ्टरनून मैडम जी।
1: वेरी वेरी वेरी वेरी श्रीनिवास राव जी ने जितने वेरी कहे उससे एक और वेरी में हैप्पी आफ्टरनून श्रीनिवास राव जी। कैसे हैं आप?

0: रेनबो 101.9
1: और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो पर 1.9 पर आप सुन रहे हैं हेलो रेनबो, जहां पर आज हमने आपसे पूछा कि जिंदगी में रिश्ते होना ज्यादा जरूरी है या फिर जो रिश्ते हैं उनमें जिंदगी होना ज्यादा जरूरी है। तो इस पर कुछ कॉलर्स हमारे साथ जुड़ रहे हैं, इसी नम्र निवेदन के साथ उनकी ओर बढ़ती हूं कि कृपया अपनी बात संक्षेप में साझा करें ताकि सभी को अपनी बात रखने का अवसर प्राप्त हो। हेलो रेनबो।
2: हेलो मैडम, गुड आफ्टरनून।
1: हैप्पी आफ्टरनून अजहरुद्दीन साहब, कैसे हैं आप?
2: मैडम आप कैसे हैं?
1: आपकी आपसे बात करने के बाद में तो बहुत ज्यादा हैप्पी हो गए हैं।
2: जी
1: बताइए।
2: एंड आप मेरे रिक्वेस्टिंग सॉन्ग प्ले करें, इसके लिए आपका बहुत बहुत शुक्रिया।
1: वेलकम।
2: जिंदगी में रिश्ते तो होते ही हैं, उसमें कोई नई बात नहीं है ना ही कोई बड़ी बात है, लेकिन रिश्तों में जिंदगी होना चाहिए असल।
1: एग्जैक्टली, रिश्तों में जिंदगी होना बहुत ज्यादा जरूरी है, क्योंकि आजकल जैसे हम काफी सारे जो रिश्ते ऐसे हो गए हैं कि जैसे कहने के लिए रिश्ता तो है पर ना कोई बातचीत है ना आना जाना है।
2: जी, वो रिश्ते से सुकून मिलना चाहिए, अपनापन, मोहब्बत, एक सहारा, एक उम्मीद, भरोसा, ये चीजें होनी चाहिए, इसमें इंसान जीता है।
1: बहुत सही कहा आपने, बहुत अच्छी बात आपने साझा किया सुरेंद्र साहब, बहुत अच्छा लगा आपसे बात करके, बहुत बहुत धन्यवाद आपका। साथियों आगे बढ़ने से पहले कुछ अहम जानकारी आप तक पहुंचा दिए देते हैं, स्टे ट्यून्ड।
0: एफएम रेनबो 101.9।
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: FM Rainbow 101.9
1: और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं हेलो रेनबो, जहां पर कुछ कॉलर्स हमारे साथ जुड़ रहे हैं, देखते हैं उनका क्या कहना है कि आज हमने आपसे इसी विषय पर पूछा है, आपकी राय पूछी है कि जीवन में रिश्ते होना ज्यादा जरूरी है, रिश्तों में जीवन, तो इस पर क्या कहना है उनका सुनते हैं। हेलो रेनबो।
5: हेलो
1: हेलो
5: हेलो मैडम।
1: हेलो मैडम, चपाली
5: सुनंदा अंडी।
1: सुनंदा गारु वेलकम। అవును బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
5: తెలుగులో మాట్లాడచ్చు మేడం?
1: మాట్లాడవచ్చు, చెప్పండి.
5: బంధాలు ఉండడం కంటే బంధంలో ప్రేమ ఉండడం ముఖ్యమండి, ఎందుకంటే ఆ ప్రేమ లేనిది ఇన్ని నా ఫోన్ లో ఎన్నో ఫోన్ నంబర్స్ ఉన్నాయి కానీ అందులో ప్రేమగా మాట్లాడేది మాత్రం ఒకరిద్దరు మాత్రమే.
1: అవునండి.
5: కాబట్టి నేను అనేది ఏంటంటే అన్ని అందరు ఉన్నారు చుట్టాలు, కానీ లేదండి, ప్రేమతో కూడిన వాళ్ళు ఒక్కరిద్దరున్నా చాలండి.
1: అవునండి సునంద గారు, కరెక్ట్ గా చెప్పారు మీరు. ఎన్ని నెంబర్లు ఉన్నా మనం ఆ ఒక్క పర్సన్ కోసం ఏదైతే చూస్తామో అది
5: అదండి.
1: అవునండి,
5: ప్రేమ ముఖ్యమండి, బంధాలు ఉండడం ముఖ్యం కాదు, చాలా బంధాలు చాలా ఫ్రెండ్షిప్ ఉండడం ముఖ్యం కాదు, అది నా ఉద్దేశం అండి.
1: అవునండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. साथियों ये थी सुनंदा जी, जिन्होंने अपनी बात हमारे साथ साझा की, और अब हम बढ़ते हैं आप ही में से आप ही की फरमाइशों की ओर, वो भी पूरी करना आवश्यक है. तो मैसेज भेजा है अशोक जी सुल्तान शाही से, कहते हैं एक प्यारे से गीत की फरमाइश कर रहे हैं, और साथ ही आज जिनकी एनिवर्सरी है उन्हें वो विश भी कर रहे हैं, बहुत अच्छी बात. और मैसेज में लिखते हैं कि आज शुभ मंगलवार और एक दंत चतुर्थी व्रत की हार्दिक शुभकामनाएं. बहुत बहुत धन्यवाद आपको, और आप ही में से आप ही

నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 2-1 ఇన్ ద స్టూడియో క్లాక్. సో నేను వచ్చేసాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేయడానికి. బోల్డని మాటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, కొత్త కొత్త ఏదో చేంజెస్ ఉన్నాయి. హోప్ యూ గైజ్ ఆర్ లిజనింగ్ ఫ్రమ్ సండే, ఐ గెస్. Okay, so yes, welcome to Jashne Hyderabad, and yes, we have one interesting and super yummy tasty dish, and adi ela vachindi existence loki ane dani gurinchi kuda manam maatladukundam. Okay, munde enduku anni taste lu reveal cheyadam, okay na? Chalo, oka superb song aithe vastundi, aa tarvata em chekka manam story loki velipo, okay na? Chalo, stay tuned.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు. అండ్ మనమున్నాము జస్ట్ నే హైదరాబాద్లో. సో ఎస్, మామూలుగా హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ లేకపోతే మిగతా ఎక్కడైనా కానీ హైదరాబాద్ దేనికి ఫేమస్ అని మీరు ఎవరిని అడిగినా కూడా అందరూ ముక్త కంఠంతో, ఓకే, అందరూ ఏకకంఠంతో చెప్పేది హైదరాబాదీ బిర్యానీ అని. అయితే మన హైదరాబాద్ బిర్యానీతో పాటు పోటీ పడుతూ ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఫేమస్ డిషెస్ ఉన్నా కూడా అన్నీ కూడా ఓడిపోయాయి. లైక్ యూనో ఎవ్రీ వన్ విల్ గివ్ ద ఫస్ట్ ఓట్ టు హైదరాబాద్ బిర్యానీ. అయితే మరి బిర్యానీ అంటే మరి ఓన్లీ హైదరాబాదీ బిర్యానీనేనా, ఇంకేం లేదా? ఎందుకు మనదే ఇంత ఫేమస్? ఇంకేమేం రకాల బిర్యానీలు ఉన్నాయి ఏంటి అనే విషయాలు మనము ఈరోజు జస్ట్ని హైదరాబాద్లో నేర్చుకుందాం. ఓకేనా, సారీ, తెలుసుకుందాము. ఓకే, సో యస్, ఇంక బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, స్టే ట్యూన్డ్.

Yes, welcome back, listeners. Beautiful song. Vinnaruga, Little Hearts movie londi. Beautiful movie and full comedy cinema adaithe asalu భలే అనిపిస్తుంది. కానీ తెలుసా, ఆ సినిమా విన్నప్పటి నుంచి కాత్యాయని అనే పేరు బాగా నచ్చుతుంది. చాలా మంచిగా దాంట్లో ఒక వైబ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని కొన్ని అంతే, ఎవరో ఒకరు వచ్చి మనకి చూపించేదాకా అది ఎంత బాగుంటుందో. మనకు రోజు మన పక్కన ఉన్నా మనం దాని గురించి పట్టించుకోమన్నమాట. సో ఎస్, వెల్కమ్ టు జష్నీ హైదరాబాద్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ మన ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ గురించి. సో బిర్యానీలో బోల్డ్ రకాలు, ఒక్కో ఊర్లో ఒక్కో రకం అయిన బిర్యానీ ఉంటుంది. అయితే ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి అని అంటే లైక్ యూనో చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి. అందులో శాంపుల్కి కొన్ని, ఓకే, కాశ్మీరీ బిర్యానీ,

ಮುಗಲಾಯಿ ಬಿರಿಯಾನಿ, ತಾಹಿರಿ, ಮುತಂಜಾ ಬಿರಿಯಾನಿ, ರಾಮ್ಪುರಿ ದೇಗಿ ಬಿರಿಯಾನಿ, ಅವಾದಿ ಬಿರಿಯಾನಿ, ಕಾನ್ಪುರಿ ಬಿರಿಯಾನಿ, ಕಾನ್ಪುರ್ ಬಿರಿಯಾನಿ, ಕೋಲ್ಕತ್ತಾ ಬಿರಿಯಾನಿ, ದೂದ್ ಕಿ ಬಿರಿಯಾನಿ, ಬಾಂಬೆ ಬಿರಿಯಾನಿ, ಜೋಧ್ಪುರಿ, ಕಾಬೂಲಿ ಬಿರಿಯಾನಿ, ಕಾನ್ಪುರಿ ಬಿರಿಯಾನಿ, ಬಾತ್ಕಲಿ ಬಿರಿಯಾನಿ, ಬೇರಿ ಬಿರಿಯಾನಿ, ಮುರ್ಷಿದಾಬಾದಿ ಮಹಿ ಬಿರಿಯಾನಿ ಆ್ಯಂಡ್ ದಿಂಡಿಗಲ್ ಬಿರಿಯಾನಿ. ಇಲ್ಲ చెప్పుకుంటూ పోతే బాబోయ్ బిర్యానీలకు ఒక మ్యాపే వేసుకోవచ్చు. సో ఇన్ని రకాల బిర్యానీలు ఉన్నా కూడా మన హైదరాబాదీ దమ్కి బిర్యానీ అంటే ఫుల్ ఫేమస్ అన్నమాట. సో మరి ఇన్ని బిర్యానీలు ఉన్నాయి కదా, అసలు ఈ బిర్యానీలన్నీ ఎలా వచ్చినాయి, హౌ, వేర్ డిడ్ దిస్ కమ్ ఫ్రమ్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? హ్యావ్ యూ ఎవర్ థాట్ అసలు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి? సో ఎస్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. ఆ తర్వాత ఇంకా బిర్యానీ స్టోరీ ఇంకా చాలా ఉంది, ఇప్పుడే అయిపోలేదు, అదంతా చెప్తాను. ఓకేనా? స్టే ట్యూన్ మరి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

Yes, such a beautiful song విన్నారు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. సో ఎస్, మనం ఉన్నాము, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో ఇట్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. అండ్ మనం ఉన్నాము జస్ట్ నే హైదరాబాద్ మాట్లాడుకుంటున్నాం అబౌట్ ద బిర్యానీ. సో ఒక్కొక్క బిర్యానీ, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ బిర్యానీ మ్యాప్ లాగా ఒక 20 బిర్యానీల పేర్లు చెప్పాను. సో ఒక్కొక్క బిర్యానీ ఒక్కొక్క టేస్ట్తో ఉంటుంది, ఒక్కొక్క ఫ్లేవర్తో ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ రైస్ ఉంటుంది. ఒకటి ఒకరేమో బాస్మతి బిర్యానీతో చేస్తారు, ఒకరేమో చిట్టుముత్యాల బిర్యానీ, సారీ బాస్మతి గ్రెయిన్ లాంగ్ గ్రెయిన్స్తో చేస్తారు,

0: ఇంకొకరేమో చిట్టి ముత్యాలు రైస్తో చేస్తారు, ఇంకొకరు నార్మల్ రైస్తో చేస్తారు, ఇంకొకరేమో దొడ్డు దొడ్డు రైస్ ఉంటాయన్నమాట వాటితో చేస్తారు, కొంతమంది మైల్డ్ స్పైసీ నుంచి టూ మచ్ స్పైసీ వరకు చేస్తారు. రకరకాల బిర్యానీలు ఉన్నాయి, కానీ అస్సలు బిర్యానీ ఎక్కడ పుట్టింది అనేది అది చాలా అంటే చాలా ఓల్డ్ పురాతనమైన స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి నేను చెప్తే లిటరల్గా షాక్ అవుతారు మీరు ఫ్రమ్ వేర్ దిస్ బిర్యానీ కేమ్ అనేది. అండ్ ఎస్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.
1: మారింది శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

Yes, welcome back, listeners. After a beautiful song, so manam maatladukuntunnamu about బిర్యానీ గురించి. సో అయితే ఎక్కడి నుంచి వచ్చింది బిర్యానీ, ఎక్కడ పుట్టింది బిర్యానీ అనే దాని విషయానికి వచ్చే, బిర్యానీ పేరులోనే రెండు ఆరిజిన్ స్టోరీస్ ఉన్నాయి. రెండు ఆరిజిన్ స్టోరీస్ అంటే ఎలా పుట్టింది అనే స్టోరీస్ రెండు ఉన్నాయి అన్నమాట ఆ పేరులోనే. ఒకటేమో పర్షియన్ పేరు బ్రింజ్, అంటే ఆ వర్డ్ బ్రింజ్ అనేది పర్షియా నుంచి వచ్చిందనమాట. అంటే పర్షియాలో అన్నంని రైస్ని వాళ్ళు బ్రింజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఫ్రమ్ దేర్ ఇట్ కేమ్. అండ్ ఆల్సో తమిళనాడులో బ్రింజ్ రైస్ అనే ఒక డిష్ కూడా ఉందట. అది అంటే రాజులకి రాజు అన్నట్టుగా రైస్కే రైస్ అంటే అంతకు మించి అని దాని అర్థం అట. అండ్ ఎస్, ఇంకొక పేరు బిర్యానీకి ఇంకొక పేరు వచ్చేసి టు ఫ్రై ఆర్ రోస్ట్, అంటే బాగా ఆయిల్ ఫ్రై చేయడం కానీ లేకపోతే రోస్ట్ చేయడం కానీ దాన్ని బిర్యానీ అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ ఇంకొక నేమ్ అనమాట. సో పేరు ఒక్కటే పర్షియన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నాము, కానీ బిర్యానీ రెసిపీ మాత్రము పూర్వకాలంది. మీరు నమ్మరు, త్రేతాయుగంలోనే దీనిని మాంసభూతదాన అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. లైక్ యునో కుకింగ్ విత్ ఏమంటారు, కుకింగ్ విత్ మాంసం, లైక్ నాన్ వెజ్తో కుక్ చే మాంసంతో కలిపి కుక్ చేసేది అని చెప్పేసి. అండ్ ఆల్సో మహాభారతం టైంలో కూడా పిస్తౌ దానా అనే అనేవారంట. లైక్ మొఘలాయిల కాలంలో ఇంకా దీన్ని పన్నీర్ ఇంకా రైస్ కలిపి వండుకునే వాళ్ళు అని కూడా చెప్తారు. పాకదర్పణం అనే ఒక 12th century కుక్ బుక్లో కూడా బిర్యానీకి చాలా సిమిలర్ రెసిపీస్ మనకి కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ నాట్ ఈ రోజుదో నిన్నదో లేకపోతే ఒక యునో 100 సంవత్సరాల్లో కాదు. ఇట్స్ వెరీ వెరీ వెరీ వెరీ ఓల్డెన్ డిష్ బిర్యానీ. సో ఎస్, ఇంకా బిర్యానీ గురించి మనం కబుర్లు మాట్లాడుకుందాము. సో ఎస్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరికోసం. సో స్టే ట్యూన్డ్.

సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. యక్షోరూం ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజ్నర్స్ టు జర్నీ హైదరాబాద్. అండ్ మనము మాట్లాడుకుంటున్నాం అబౌట్ అవర్ హైదరాబాదీ ఫేమస్ బిర్యానీ గురించి. సో ఎస్, సో బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అయితే మనం తెలుసుకున్నాం అనమాట. సో కానీ అయితే అయితే ఇండియాలో బేసిక్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఓకే అన్నిటినీ మనము అలవర్చుకుంటాం, లైక్ యూనో వాట్ ఎవర్ ఇట్ ఇస్, పర్షియన్ కావచ్చు, లేకపోతే ఏషియన్ కావచ్చు, లేకపోతే థాయ్ కావచ్చు, లేకపోతే ఇటాలియన్ కావచ్చు, ఏదైనా కూడా మనదిగా మనం చేసేసుకుంటాం అన్నమాట. అయితే మొత్తానికి బిర్యానీ అలా మన ఫేమస్ డిష్ అయింది. అండ్ పేరు మాత్రం పర్షియాది, అండ్ దమ్ టెక్నిక్ మాత్రం సెంట్రల్ ఏషియా నుంచి తీసుకున్నారంట. అందులో వాడే స్పైసెస్ ఏమో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి తెచ్చుకున్నారు.

కానీ ఇన్వెంట్ చేసింది, ఆ టేస్ట్ని పర్ఫెక్ట్గా చేసింది మాత్రం ఇండియానే. సో ఇది మన బిర్యానీ కథ. సో అక్కడక్కడి నుంచి కొన్ని కొన్ని విషయాల్ని అరువు తెచ్చుకున్నా కూడా, అసలు ఈ బిర్యానీ టెక్నిక్ ఏంటి, లేకపోతే దాని టేస్ట్ ఎలాగ, ఎంతసేపు దమ్ చేసి, ఇవన్నీ యూనో వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ ఇట్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ బిర్యానీ అనేది మనమే ఇన్వెంట్ చేసాం. అండ్ ఇట్ ఇస్ నాట్ ఈవన్ 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ 50 ఇయర్స్ బ్యాక్ ఆర్ 100 ఇయర్స్ బ్యాక్. ఇట్స్ లాంగ్, ఇట్స్ వే ఇస్ లాంగ్. యూనో త్రేతాయుద్ధం మహాభారతం టైం నుంచి కూడా బిర్యానీ రెసిపీస్ యొక్క దాఖలాలు ఉన్నాయంట. సో నవ్ యు నో వై ఎవ్రీవన్ ఇస్ క్రేజీ అబౌట్ ద బిర్యానీ అండ్ ఎస్పెషలీ హైదరాబాదీ బిర్యానీ అనేది. నవ్ యూ గైస్ నో బికాస్ ఇట్స్ నాట్ యెస్టర్డేస్ ఆర్ డే బిఫోర్ యెస్టర్డేస్. ఇట్ హ్యాస్ ఇట్స్ రూట్స్. ఓకే, దాని రూట్స్, బిర్యానీ యొక్క రూట్స్ కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయి. సో ఎస్, దట్స్ వేర్ ద టేస్ట్ కమ్స్, యూనో దట్స్ వేర్ ద యూనో ఆథెంటిసిటీ ఆఫ్ ద బిర్యానీ కమ్స్ ఫ్రమ్. సో ఆర్ యూ ఆల్సో అ ఫ్యాన్ ఆఫ్ బిర్యానీ? ఎస్, అసలు ఈ క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్ కదా, ఎందుకంటే అసలు బిర్యానీ నచ్చని వాళ్ళు, ఫ్యాన్ అవ్వని వాళ్ళు, ఏదైనా ఒకేషన్ ఏదైనా కూడా బిర్యానీ ఉండాల్సిందే. పార్టీ ఇవ్వాలన్నా బిర్యానీ ఉండాలి, సాడ్గా ఉండాలన్నా బిర్యానీ ఉండాలి, ఏదైనా కూడా ఒకేషన్ ఏదైనా కూడా బిర్యానీ ఉండాల్సిందే. మీరు కూడా అంతేనా? చలో మరి. సో హోప్ యూ గైస్ లెర్న్ అబౌట్ ద స్టోరీ, బ్యాక్ స్టోరీ ఆఫ్ బిర్యానీ ఇన్ దిస్ జర్నీ హైదరాబాద్. అండ్ ఇంకా మనం బోల్డ్ అయిన విషయాలు మనం మాట్లాడుకుందాము. సో స్టే ట్యూన్డ్.

0: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
1: ఇప్పుడు ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్లో 453 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు మంత్రి శ్రీధర్బాబు ఈ ఉదయం భూమి పూజ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్లాంట్ ద్వారా సుమారు 600 మందికి ఉపాధి లభిస్తుందని, 2027 నాటికి విమాన ఇంజిన్ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభిస్తుందని శ్రీధర్బాబు చెప్పారు. కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. మే 21 తేదీ నుంచి జూన్ 1 తేదీ వరకు పుష్కరాలు నిర్వహిస్తారని, భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్లు దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్లో మే 9వ తేదీన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షమీక్ భట్టాచార్య వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కోత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. హైదరాబాద్లో లాయలా కాలేజ్ ఆనందబాగ్ మౌలాలి వద్ద 3 కొత్త MMTS స్టేషన్ నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. సమగ్ర నివేదికను రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపినట్లు అధికారులు చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్తో సహా మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ సో ఎస్, వీ హ్యావ్ కమ్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ డబుల్ కమీటా. సో యాక్చువల్లీ తెలుసా, ప్రపంచంలో చాలా వింత వింత విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ యూనో, మనం ఎక్స్పెక్ట్ చెయ్యనివి ఇలాంటివి అసలు జరుగుతాయా అనే విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ సచ్ థింగ్ ఈజ్ దీస్ డేస్, యూనో, అంటే దీస్ డేస్ అంటే ఇప్పుడే కూడా, ఇప్పుడు కూడా కాదు, ఫ్రమ్ పాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి పీపుల్ ఆర్ గెటింగ్ పెయిడ్ టు హ్యావ్ కిడ్స్. కెన్ యూ ఇమాజిన్ దిస్? అంటే పిల్లలు కనడానికి జనాలకి డబ్బులు ఇస్తున్నారంట. అదేంటి, ఎక్కడ, వేర్ దిస్ హ్యాపెనింగ్ అని అంటే, సీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇంకొక 20 ఇయర్స్ తర్వాత దిస్ ఆల్ ది పీపుల్ ఇన్ ద టెక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం టెన్షన్ పడుతున్నారు అంటే, ఏఐ బాగా పెరిగిపోయింది, హ్యూమన్ జాబ్స్కి థ్రెట్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ నో, ద యాక్చువల్ థ్రెట్ టు హ్యూమన్స్ అనేది ఏమిటి అంటే, ఇట్స్ ఫాలింగ్ ఫర్టిలిటీ రేట్ ఇన్ హ్యూమన్స్. సో అంటే చాలామంది ఒకప్పుడు యూనో రియలైజ్, మన తాతలు, మన ముత్తాతలు, ముత్తాతలు కూడా అవసరం లేదు, తాతల వరకు ఆలోచిస్తే కనుక, దే యూస్ టు హ్యావ్ 12 కిడ్స్. ఓకే, మినిమం 12 ఉండేవాళ్ళు, ఓకే, సారీ, మ్యాక్సిమం 12 ఉండేవాళ్ళు. మినిమం 4, 3, 4, 5 ఇస్ ద మినిమం అనమాట వాళ్ళకి. సో మన పేరెంట్స్ సిబ్లింగ్స్ కావచ్చు, లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ సిబ్లింగ్స్ కావచ్చు, వాళ్ళందరూ అసలు ఒక చోట కలిస్తే వాళ్ళే లిటిల్గా ఒక 100 మంది అట్లా అయ్యేవాళ్ళేమో. నెక్స్ట్ కమ్స్ ఆ పేరెంట్స్ జనరేషన్, ఆల్మోస్ట్ మినిమం 4 to 5, 6, 7 ఇవంతా కామన్గా ఉండదు. లిటిల్గా మా అమ్మమ్మ వాళ్ళు 8 మంది ఆడపిల్లలు అనమాట. అండ్ దే వర్ 2 బాయ్స్ విత్ దెమ్. సో టోటల్గా 10 మంది లిటిల్గా అష్టలక్ష్మలు ఉన్నారు మీ ఇంట్లో అని చెప్పేసి ఊరికే అనేవాళ్ళు. ఐ యూస్ టు రిమెంబర్ దాట్. సో అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దెమ్, ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్ దెన్, అప్పట్లో అందరికీ అన్నీ ఉండేవాళ్ళు. బట్ కమింగ్ జనరేషన్స్ ఇప్పుడు దేర్ ఆర్ వన్ ఆర్ నన్గా అయిపోయింది సిచ్యువేషన్స్. చాలా రేర్గా 2 కిడ్స్ లేకపోతే 1 లేకపోతే నన్ను లాగా ఉంది. సో దాట్ ఈస్ ద actual human threat, you know, falling fertility rate is the actual human threat we can see after 20 years. అయితే ఇది చిన్న విషయం కాదు, దీనికోసం చాలా చాటభారతం ఉంది, అదంతా కూడా నేను చెప్తాను. కాకపోతే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ సాంగ్స్ అండ్ కమర్షియల్స్ టు ప్లే. సో ఎస్, స్టే ట్యూన్డ్. ఇంకా దీని గురించి చాలా మాట్లాడుకుందాం మనం.
1: Bankatlal Bhadruka College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BS in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 949-365-4471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: Yes, welcome back, listeners. 3:22 in the studio clock. Mere vintunaru Akashvani FM Rainbow 101.9. Rainbow adds colors to your life. And manam maatladukuntunnamo double committee lo that people are getting paid to have kids. So ఇది యాక్చువల్గా నేను చెప్పట్లేదు. పెద్ద పెద్ద కంపెనీస్, బిలియనియర్స్, ఆఖరికి గవర్నమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయంటే మనీ పే చేయడానికి. అయితే ఎందుకు, వై ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ దీస్ థింగ్స్ అని అంటే, లైక్ ఎస్, ఫాలింగ్ ఫర్టిలిటీ ఇస్ అ హ్యూమన్ థ్రెట్ ఇన్ కమింగ్ 20 ఇయర్స్ అన్నమాట. సో పీపుల్ ఆర్ నాట్ రెడీ టు హ్యావ్ కిడ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ ఫాలోయింగ్ డింక్ అండ్ అకార్డింగ్ టు ద, అంటే కాస్ట్ కన్సంప్షన్ కావచ్చు, లేకపోతే పీపుల్ హూ దే ఆర్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ దర్ కిడ్స్ కావచ్చు. దే ఆర్ so many factors why people are avoiding having kids, and that is why these companies and governments and billionaires are paying people to get to have kids. So inka manam din vishayam gurinchi manam clarity ga maatladukundamu inkoka chakkati paata tarvata. So stay tuned.
3: Raju, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
4: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್. ಡಬಲ್ ಕಮಿಟಾಲೋ ಅಂಡ್ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్ అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ వై పీపుల్ ఆర్ హ్యావింగ్ పెయిడ్ టు గెట్ కిడ్స్ అని చెప్పేసి. సో వాట్స్ ద మ్యాటర్ అంటే ఇంకొక 20 ఇయర్స్లో, లైక్ యూనో లిటరల్గా 20 ఇయర్స్లో, లైక్ అరౌండ్ 2046 or 50, మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ రిటైర్డ్. అంటే ఎక్కువ మంది పీపుల్ రిటైర్డ్ అయిపోయే ఏజ్లో ఉంటారు అండ్ దేర్ విల్ బీ నాట్ ఎనఫ్ యంగ్ పీపుల్ హూ వుడ్ బీ వర్కింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ఆల్ ద కన్సంప్షన్ ఆఫ్ దీస్ ఓల్డ్ పీపుల్. అంటే యాక్చువల్గా మన ఇండియన్ ఏ కంట్రీ ఎకానమీ అయినా ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, మనకి చాలా వరకు ఓల్డ్ పీపుల్కి పెన్షన్స్ కానీ ఇవన్నీ స్కీమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో హౌ దే విల్ వర్క్, వాళ్ళు వర్క్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? Yes, because that is where the twist is. Endukante young people work chestunnanta sepu the world the country's economy is running. Eppudaithe country economy anedi young people run chestu untaro, then the country gets more money so that it will distribute among the elder generation of the people anamata. So alaga, so ee old people anta consumption chese ee veetiki contribute cheyadaniki most of the young people anedi manaki available ga undakapovachu for inkoka 20 to 25 years lo, and that is why these countries and companies are paying to have kids. Aithe meek interesting ga anipistunda, like what are these countries and which

బ్యూటిఫుల్ సాంగ్ కదా. లేదు, తప్పే లేదు ప్రేమలో, కానీ ప్రేమించే ఏజ్లో ఉంది తప్పు. సో దాట్ ఈస్ వాట్ ద మూవీస్. సో ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము డబుల్ కమీటాలో, అండ్ మీరు వింటున్నారు ఫ్రమ్ రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం, అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ దే ఆర్ పేయింగ్ కిడ్స్, సారీ దే ఆర్ పేయింగ్ పీపుల్ టు హ్యావ్ కిడ్స్. అయితే ఏంటి అలాంటి కంపెనీస్, ఏంటి చెప్పవా జ్యోతిర్మయ్, నాకు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఇన్ ఆ కంట్రీ, హాంకాంగ్. In Hong Kong, the government is paying $2,500 for people to have one kid. Okka kidney, okay? Okka kidney kanadaniki. They are paying $2,500 anta. And the founder of trip.com is saying that if you are a PhD candidate, okay? Meer ganaka oka PhD candidate aithe, and if you have one kid, ఓకే అట్ లీస్ట్ వన్ కిడ్ దెన్ ఈచ్ ఆఫ్ ద పేరెంట్ హూ ఈస్ పిహెచ్డి, ఎవరైతే ఇద్దరు పేరెంట్స్లో ఐదర్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు పిహెచ్డి అయినా కూడా ద పర్సన్ హూ ఈస్ పిహెచ్డి విల్ బీ పెయిడ్ 6,500 డాలర్స్. అండ్ ఇంతే కాదు, ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. యూ విల్ బీ షాక్డ్, లిటరలీ షాక్డ్ టు నో ద నంబర్స్ దీస్ కంపెనీస్ ఆర్ పేయింగ్ టు హ్యావ్ కిడ్స్ అని చెప్పేసి. సో ఎస్, వీ విల్ టాక్ అబౌట్ దిస్ మోర్ ఆఫ్టర్ హ్యావింగ్ లిస్నింగ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: Yes, sir. Welcome back, listeners. Meer Vintunaru Akashwani from Rainbow 101.9. Rainbow Tho Jeevitam Rangulamayam 346 in the studio. Clock manam unnamu double kamita lo. And manam telusukuntunnamu interesting things that governments, different countries' governments ent pay chestunnayi pillalni kanadaniki ani cheppesi. And you know what? In South Korea, there is a company called Crafton. And then there is a company called Booyong. These two companies are paying $43,000 and $72,000 US dollars respectively to have kids. Oh my god, can you imagine? And inka China lo aithe Miniso corporation cheppesi okati undannamata. Ee madhyalo man daggara kuda Miniso daggara nunchi chaala products anedi manaku dorukutunna chaala malls lo ivanitlo. They'll be like very very cute cute these things anamata. So inka Illy corporation ani, they are spending millions on people and having kids. And so it's not joke, it's not a prediction, this is literally happening anamata. And you know what, మన ఇండియాలో అయితే మన గవర్నమెంట్ మనకి అలా పే చేయకపోవచ్చు అండ్ అలా పే చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. బట్ హవెవర్ లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, ఇంకో 20 ఇయర్స్ తర్వాత లైక్ వీ విల్ హ్యావ్ లాట్ మోర్ యంగర్ ఇండియన్స్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. ఎందుకంటే ఈ డింక్ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఈ వన్ కిడ్ ఆర్ నన్ అనే కాన్సెప్ట్ కానీ ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఇంకా పాకలేదు. దేర్ ఆర్ ఓన్లీ సమ్ ఎలైట్ పీపుల్ ఆర్ అ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ దీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ హ్యావింగ్ కిడ్స్. సో ఇంకొక 20 ఇయర్స్లో వీ విల్ హ్యావ్ లాట్ మోర్ యంగర్ ఇండియన్స్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. అండ్ సో విచ్ మీన్స్ వాట్, అలా ఉంటే ఏంటి మనకేంటి లాభం అని అంటే గనక, ఎస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్ టు యూ ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో స్టే ట్యూన్డ్.

Yes, welcome back, listeners. After listening to a beautiful song from the movie Ryan, and yes, మనం మాట్లాడుకుంటున్నాము డబుల్ కమీటాలో మనకేంటి లాభం. అయితే ఈ గవర్నమెంట్స్ అన్నీ వేరే వేరే దేశాల్లో మరి పిల్లల్ని కనడానికి చేస్తుంటే మరి మనకేంటి లాభం అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక, సి లిటరలీ 20 ఇయర్స్ ఫ్రమ్ నౌ వీ ఇండియన్స్ హ్యావ్ లాట్ మోర్ యంగర్ జనరేషన్, లైక్ యంగర్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వేరే కంట్రీస్తో పోలిస్తే, సో వాళ్ళు మన ఇండియాలో ఎక్కువగా ఉంటారు. అండ్ విచ్ మీన్స్ దిస్ ఈస్ ద టైమ్ వీ ఇన్వెస్ట్, వీ వాంట్ టు ఇన్వెస్ట్, లైక్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఫర్ లాంగర్ టర్మ్. ఎందుకు అంటే వాట్ ఈస్ దేర్ టు ఇన్వెస్ట్ అంటే ఫ్యూచర్స్లో అన్ని

కంట్రీస్లో ఇండియన్ యూత్ ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే మనం వర్క్ కోసం అని చెప్పేసి వీసాల కోసం అని వాటి కోసం అని వీటి కోసం అని తిరుగుతూ ఉంటామో, ఫ్యూచర్లో మన దగ్గర వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీపుల్ ఓపెన్ దేర్ గేట్స్ ఓకే, ఆ కంట్రీ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు అండ్ ఏమంటారు వీసా రెస్ట్రిక్షన్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ అవర్ ఇండియన్ యూత్ వైపు అన్ని దేశాలు కూడా చూస్తూ ఉంటాయి, లైక్ దేర్ విల్ బి మోర్ జాబ్స్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ మన యూత్కి వస్తాయి. సో ఇఫ్ మీరు కనుక ఏమైనా ట్రెండ్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ వెస్టర్నైజ్డ్ డింక్ ట్రెండ్స్ లాంటివి ఫాలో చేయకుండా ఆస్తుల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అలాగా ఇన్వెస్ట్ ఇన్ యువర్ కిడ్స్, ఇన్వెస్ట్ ఇన్ ద కిడ్స్ అండ్ ఎస్ ఇన్వెస్ట్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ సో దట్ వీ విల్ హ్యావ్ లాట్ మోర్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, బికాస్ డిమాండ్ అండ్ సప్లై గురించి మీ అందరికీ తెలిసిందే. సో ఇఫ్ దేర్ ఈజ్ డిమాండ్ వీ హ్యావ్ the supply. So yes, do you understand? So where I am talking about and what I am talking about anjepeshi. So luckily we are still not in completely into those no children policies anamata. So alanti policies form avakunda stay to your roots, stick to your roots and produce healthy and intelligent younger generation so that our country will thrive, our economy will thrive in future. So yes, and the beautiful song is coming, so stay tuned.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరాపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దాడుల్లో 3 భారత పౌరులు గాయపడ్డారు. పౌరులను మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో శాసనసభాపక్ష నాయకుడి ఎన్నికకు సీనియర్ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని ఆ రాష్ట్రంలో కేంద్ర సహపరిశీలకుడిగా నియమించారు. రసాయనాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన బీఎస్ఎఫ్ హైదరాబాద్లో 2 జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్ల పేరుతో నెలకొల్పే ఈ 2 జీసీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారపత్రం సమర్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బయోస్టాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ ఈరోజు సంగారెడ్డి జిల్లా అందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే అరుదైన వ్యాధులపై జాతీయ సదస్సును ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ్ ప్రారంభించారు. వీటిపై సవాళ్లను అర్థం చేసుకోవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దేశంలో అరుదైన వ్యాధుల నిర్వహణను బలోపేతం చేయడానికి కొత్త ఆలోచనలు రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని పుణ్య సలీలా చెప్పారు. పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం 2 భారతీయ జర్నలిస్టులకు లభించింది. ఆనంద్ ఆర్కే, సువర్ణ శర్మ ఈ పురస్కారాలు అందుకోనున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. యాక్చువల్గా ఈ పాట కుబేరా మూవీలోనిది. సో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎంత చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతామో అండ్ ఈ పాట విన్నప్పుడు ఇట్ ఆల్ ద మదర్స్కి రిలేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో చాలామందికి ఇది రిలేట్ కూడా కాకపోవచ్చు. ఓకే, ఈ పాట రిలేట్ కూడా కాకపోవచ్చు. వాళ్ళకి ఎందుకు రిలేట్ అవ్వలేదు అనేది నాకు అర్థం కాలేదు. కానీ యాజ్ మదర్స్కి చాలామందికి ఎందుకు రిలేట్ అవుతుంది అంటే, రీసెంట్గా జబల్పూర్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఓకే, ఒక క్రూస్ వెళ్తూ వెళ్తూ అది మునిగిపోయింది. ఆ మునిగిపోయినప్పుడు ఒక తల్లి తన కొడుకుని

లిటరల్గా తన చేతుల్లోనే పట్టుకొని తన ఆఖరి శ్వాస వరకు, మనం బాహుబలి మూవీలో రమ్యకృష్ణ ఇలా ఒక అమరేంద్ర బాహుబలి బతకాలి అని చెప్పేసి చెయ్యి పైకెత్తి ఇలా పట్టుకున్నప్పుడు మనందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సిచ్యువేషన్కి. అరే తను తన ఆశ తన కోరిక ఎంత గొప్పది, అందుకే తను అలాగే చెయ్యి అలాగే పెట్టి చనిపోయింది అని చెప్పేసి. కానీ లిటరల్గా ఒక మదర్స్ లవ్ ఎంత డీప్ అండ్ తన ప్రొటెక్షన్ ఎంత స్ట్రాంగ్ అనేది లిటరల్గా మనం ఆ సీన్లో చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్కరిని కంటతేడు పెట్టించిన సీన్ అది. అఫ్కోర్స్ ద బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ బాబు ఆ మదర్ ఇద్దరు చనిపోయారు, కానీ చనిపోయిన తర్వాత కూడా షీ డింట్ లీవ్ ద చైల్డ్, తన చేయి అలాగే పట్టుకొని ఉంది. అండ్ దీస్ లిరిక్స్ ఆఫ్ దిస్ సాంగ్ ఆర్ ఎగ్జాక్ట్ డిపిక్షన్. కడుపున నిన్ను దాచుకొని, నీడల్లే నిన్ను అంటుకొని, కలిసే ఉంటాయప్పటికీ, నీ చేతిని వదలను నా కొడుక. నిజంగా ఈ లిరిక్స్ అనేది నాకు ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు కదిలినాయి అన్నమాట. ఆ పాట ఆ మదర్ బాబుని పట్టుకొని చనిపోయినప్పుడు, ఎవ్రీ మదర్ ఫీల్స్ ద సేమ్ ఫర్ దే చైల్డ్. జస్ట్ అది చూపించడానికి అందరికీ ఆ స్కోప్ ఆ సిచ్యువేషన్ రావు, గాడ్స్ గ్రేస్ అలాంటి సిచ్యువేషన్ రావద్దు కూడా, బికాస్ దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఆర్ దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ మదర్స్ లవ్. బట్ ఇఫ్ దేర్ ఈజ్ a situation like that, every mother will protect her child similarly to the mother who died in Jabalpur. And may her and her son soul rest in peace. Yes, inka manam boldani vishayalu maatladukundamo, stay tuned.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. 4:16 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్ అండ్ ఎస్ వీఆర్ ఇన్ ఫిట్ ఇండియా. సో యు నో వాట్, ఒకప్పుడు ఇండియాలో అందరూ ఫిట్గా ఉండేవాళ్ళంట. లైక్ ఒకప్పుడు పాత ఫొటోస్ చూస్తే కనుక మన తాతలు, లేకపోతే ఫ్రీడమ్ ఫైట్ అప్పుడు కానీ, లేకపోతే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అట్లా కనుక చూస్తే ఆల్మోస్ట్ లావుగా ఉండేవాళ్ళు అండ్ లేకపోతే ఇలా లైఫ్ స్టైల్ డిజీజెస్ ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువగా ఉండేయంట. అంటే డిజీజెస్ ఉన్నవాళ్ళు అందులో కనిపించరు కానీ ఈ లావుగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా కనిపించేవాళ్ళు అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్. అప్పట్లో లైఫ్ మొర్టాలిటీ రేట్ చాలా తక్కువే, ఓకే. కానీ లైఫ్ స్టైల్ డిజీజెస్తో చనిపోయే వాళ్ళు అసలు లేరు. లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, లేకపోతే ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఇలాంటివి, యూనో ఒబేసిటీ ఇలాంటివి లైఫ్ స్టైల్ డిజీజ్ అని చెప్తారు. ఎందుకు అంటే బికాస్ దీస్ ఆర్ కాస్డ్ బై ద వే ఆఫ్ లివింగ్, మనం ఎలా బతుకుతున్నామో దానివల్ల వచ్చే డిజీజెస్ అన్నమాట. కానీ అదే ఇప్పుడు చూస్తే ఇంకొన్ని రోజుల్లో ఇండియా డయాబెటీస్ క్యాపిటల్గా మారినా కూడా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అండ్ దిస్ ఈజ్ నాట్ సమ్ ఎగ్జాగరేషన్, దిస్ ఈజ్ లిటరలీ హ్యాపెనింగ్. సో వాట్ అంటే అంటే ఏంటి, వాట్ ఆర్ యూ గోనా సీ అని అంటే, ఎస్ ఐ కమ్ టు ద పాయింట్ ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ సాంగ్. మనం ఇంకా దీని గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో స్టే ట్యూన్డ్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

Yes, welcome back. Listen, it's 4:26 in the studio clock. So yes, మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్ ఇండియాలో. సో వై ఇండియా హ్యాస్ డెవలప్డ్ వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కంట్రీస్ నుంచి ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్గా మారుతుంది అని అంటే, దీని అంతటికీ వెస్టర్నైజేషన్ కారణం, వెస్టర్న్ ఫుడ్స్ కారణం, వెస్టర్న్ టైమింగ్స్ కారణం, అండ్ ఒకప్పుడు ఉన్నంత ఫిజికల్ వర్క్ ఇప్పుడు ఉండకపోవడం. అండ్ ఇప్పుడు కూడా చూడండి, బరువులు మోసేవాళ్ళు కావచ్చు, లేకపోతే పొలం పనులు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీస్లో బస్తాలు మోసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా జిమ్ముల మొహం చూసి కూడా ఉండరు. కానీ వాళ్ళకి పెద్ద పెద్ద కండలు ఉంటాయి, సిక్స్ ప్యాక్స్ ఉంటాయి. అండ్ దేనివల్ల, హౌ డూ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ సిక్స్ ప్యాక్స్ ఆర్ ద మసిల్స్? ఒక్కరు కూడా లావుగా ఉన్న వాళ్ళని మనము చాలా రేర్ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి హార్డ్ వర్క్ చేసే లేబర్ ఎవరైతే ఉంటారో, వర్క్ చేసే వాళ్ళందరూ, వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఫిట్గా ఉంటారు వాళ్ళందరూ కూడా. సో వై డూ యూ థింక్ దే ఆర్ ఫిట్ than the people who are eating right? Manam diet li chesi, exercise li chesi, ivanni chesina valakante kuda, why do you think these people are more fit than us? Yes, inka manam chaala vishayalu maatladukundam dani gurinchi, aa lopu meer think chestu undandi. So I will get back to you after a beautiful song.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఎస్ సార్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాట్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ఫిట్ ఇండియాలో. సో ఎస్, అయితే మనకి యాక్చువల్గా ఒక 15-20-30 ఓకే మేబీ ఓకే ఓకే 30 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకోండి, ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ ద పేరెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ కిడ్స్ హూ హ్యాడ్ కిడ్స్ ఐమ్ సో సారీ ఎవరెవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మాయిలు పుడితే జాబ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి.

అబ్బాయిలు పుడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్లా కాయ కష్టం చేసుకునే పని కాకుండా ఏసీ రూమ్లలో కూర్చొని పని చేసుకోవాలి నా కొడుకు నా కూతురు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కంకణం కట్టుకున్నారు. బికాస్ దేర్ వేర్ ప్రాబ్లమ్స్ అకార్డింగ్ టు దెమ్ ఇన్ ద ఫార్మింగ్లో కావచ్చు, లేకపోతే అకాల వర్షాలు కావచ్చు, యూనో పంటలు సరిగ్గా పండకపోవడం కావచ్చు, కష్టంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల మేబీ దే హ్యాడ్ దేర్ రీజన్స్, వాళ్ళందరూ అలా అనుకున్నారు. అండ్ నౌ మోస్ట్ ఓకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆల్ ఆర్ స్టడీయింగ్ ఆర్ హూ ఆల్ గాట్ జాబ్స్ ఆర్ వాళ్ళందరూ కూడా ఇంచక్క సాఫ్ట్వేర్ జాబ్స్, లక్షలు లక్షలు తెచ్చిపెడుతున్న సాఫ్ట్వేర్ జాబ్స్, ఏసీ రూముల్లో కాలు కదప కుండా చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నారు. అండ్ యు నో వాట్, ఈ జాబ్సే, ఇలా లక్షలు తెచ్చిపెడుతున్న జాబ్సే, కాలు కదపకుండా చేస్తున్న జాబ్సే మనల్ని అనారోగ్యాలకి గురి చేస్తున్నాయి. వాటిలో నుండే ఉంది మోసం అంతా. ఎండలో వెళ్ళక్కర్లేదు, ఎక్కువగా కష్టపడక్కర్లేదు అనుకునే వాళ్ళు ఎక్కువగా

తెచ్చిపెడుతున్న జాబ్స్, కాలు కదపకుండా చేస్తున్న జాబ్స్ మనల్ని అనారోగ్యాలకి గురి చేస్తున్నాయి. వాటిలో నుండే ఉంది మోసం అంతా. ఎండలో వెళ్ళక్కర్లేదు, ఎక్కువగా కష్టపడక్కర్లేదు అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ బారిన పడుతున్నారు. లైక్ డయాబెటీస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, బీపీస్ కావచ్చు, లేకపోతే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, యూనో మజిల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ వీఆర్ టేకింగ్, ద అమౌంట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ వీఆర్ మూవింగ్ అవర్ బాడీ ఈస్ డిక్రీజింగ్. ఒకప్పుడు పని చేసి చేసి అలసిపోయి కాస్తంత రెస్ట్ తీసుకుందామని కూర్చునేవాళ్ళు, కానీ ఇప్పుడు కూర్చొని కూర్చొని కూర్చొని అలసిపోయి కాసేపు అలా తిరిగొద్దాము నడిచొద్దాము అని చెప్పేసి నడుస్తున్నారు. సో దిస్ ఈజ్ వై ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఆర్ బికమింగ్ డయాబెటీస్. ఓకే, చిన్న వయసులో నుంచి పిల్లలు అక్కడ దరిద్రం ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే, ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం అని అనుకునేవాళ్ళం, కానీ ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత ఈ ఫోన్స్ లేకపోతే ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పిల్లలు కూడా ఒబేస్ అయిపోతున్నారు, ఒబేసిటీకి బారిన పడుతున్నారు, డయాబెటీస్ అవుతున్నారు అండ్ లేజీగా అవుతున్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ అవుట్ అండ్ ప్లేయింగ్ ఆర్ బీయింగ్ ఇన్ సన్. సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా ఎంతమంది పిల్లల్ని మనం బయట ఆరు బయట చూస్తున్నాం ఆడుకోవడానికి, ఆల్ ద టైమ్ ఫోన్స్లో ఆడుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్, అసలు బయటికి రావడానికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్, సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ అని అంటే, ఎస్ మనం మాట్లాడుకుందాం, హౌ కెన్ వీ మేక్ ఆర్ ఇండియా ఫిట్ అగైన్ అనేది మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीनॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: Yes, welcome back listeners. Gangs of Godavari is movie launch. Beautiful song vinnaru and manam maatladukuntunnam how to make our India fit again. So exercises cheddam. Okay, and exercises ante oorike walking chesthe saripothundi ante no. లేదు, వాకింగ్ అనేది ఒక బేర్ మినిమం. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనో లేదా ఏజ్ మీద పడిన వాళ్ళు పెద్దగా ఏమి చేయలేను అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాకింగ్ ఈజ్ నాట్ ద ఎక్సర్సైజ్, ఇట్స్ బేర్ మినిమం. ఓకే, అండ్ వాకింగ్ పక్కన పెడితే జిమ్కి వెళ్ళండి. ఓకే, వారానికి 3 రోజులైనా కూడా బరువులు ఎత్తండి, లైక్ యునో బరువులు, ఓకే డంబుల్స్ కావచ్చు, ఓకే లేకపోతే ఇంకేదైనా కావచ్చు, బరువులు ఎత్తండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల మజిల్ గెయిన్ అనేది ఉంటుంది. అండ్ యునో వాట్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన మజిల్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందంట. మనకి ఇన్ని ఇన్ని కేజెస్కి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ మజిల్ అనేది లాస్ అవుతుంది, ఇన్ని ఇయర్స్ పెరుగుతుంటే అనేది ఉంటుంది. సో ఆ మజిల్ లాస్ని మనము లిటరల్గా వెనక్కి తీసుకురావచ్చు. దేంతో అని అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సింపుల్గా మీరు ఆలోచించండి, మనకి ఎంతోమంది హీరోస్ని చూస్తూ ఉంటాము, మన ఇంట్లో పేరెంట్స్ని చూస్తూ ఉంటాం, మనకి నచ్చిన హీరో లైక్ నాగార్జున కావచ్చు, లేకపోతే యునో దేర్ ఆర్ సో మెనీ హీరోస్ హూ ఆర్ లిటరలీ అబౌవ్ 50, లైక్ హీరో విజయ్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది హీరోస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అబౌవ్ 50 ఇయర్స్ అయినా కూడా, 50-60 ఇయర్స్ అయినా కూడా స్టిల్ దే ఆర్ లుకింగ్ యంగ్ అండ్ ఫిట్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అదే 50 ఇయర్స్లో మన ఇంట్లో మన పేరెంట్సే కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల కావచ్చు, వీ సీ దెమ్ యాజ్ ఓల్డ్ పీపుల్. ఎందుకు అని అంటే వాళ్ళు రంగు వేసుకుంటారు, వాళ్ళు మేకప్ వేసుకుంటారంటే నో, బికాస్ దే మెయింటైన్ దేర్ హెల్త్ అండ్ దే మెయింటైన్ దేర్ ఫిజిక్ బై ఈటింగ్ క్లీన్ అండ్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాలి. మాకు రోజంతా ఇంట్లో పనులు ఉండనే ఉంటాయి, మేమేం ఎక్సర్సైజ్ చేస్తాం మళ్ళీ అని అనుకుంటున్నారా? చెప్తా, అక్కడికే వస్తున్నా, అది కూడా చెప్తా. ఇంకో చక్కటి పాట తర్వాత ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. భలే భలే మగాడి బోయ్ మూవీలో నుంచి పాట విన్నాము. సో ఎస్, ఆడవాళ్ళు అందరికంటే ఎక్కువగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. సో ఇంకా కూడా మన దగ్గర జిమ్కి వెళ్ళాలి లేకపోతే బరువులు ఎత్తాలి అంటే ఇవన్నీ ఏదో ఏమంటారు కాంటెస్ట్కి వెళ్ళే వాళ్ళకో, లేకపోతే యంగ్గా ఉన్న అబ్బాయిలకో, లేకపోతే పెళ్లి జరుగుతున్న అమ్మాయిలకో బరువు తగ్గడానికి ఇది మాత్రమే చూస్తుంటారు. బట్ నో, ఆడవాళ్ళకి అన్నిటికంటే కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఇంట్లో పనులు చేస్తున్నాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మేము చేయాలా అని అనుకుంటే అది చాలా చాలా తప్పు. ఎందుకంటే మీరు చేసే పనులలో బలం పెంచేవి ఒక్కటి కూడా లేదు. లైక్ అటు ఇటు కానీ పోస్చర్స్లో ఉండడం వల్ల ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ రావడం తప్ప ఏమీ లేదు. ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చేయాల్సిన పని ఎక్సర్సైజ్. అది గనక మనము డిలే చేస్తే ఓకే. మనం అఫ్కోర్స్ దీనికి తోడుగా హెల్తీ ఈటింగ్ కూడా ఉండాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది తింటాను అంటే నో. ఎక్సర్సైజ్ ఓన్లీ 10-20% మాత్రమే మన బాడీ ఫిట్గా ఉండడానికి సహకరిస్తుంది. సో అడ్డమైన గడ్డి అంతా తినేసి నేను వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఈ రెండు చేతులు కలిస్తే చప్పట్లు వచ్చినట్టుగా హెల్తీ డైట్ ఉండాలి, దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. అప్పుడే రెండు చేతులు కలిస్తే చప్పట్లు వచ్చినట్టు మన హెల్తీగా ఫిట్గా ఉండొచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ విల్ యునో, అప్పుడే మనము ఫిట్ ఇండియా కాగలుగుతాము. అండ్ దిస్ ఇస్ నాట్ వన్ పర్సన్, ఎవ్రీ పర్సన్ ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్. మనం ఎలాగైతే తిండి తింటున్నాము, ఎలాగైతే నిద్రపోతున్నాము, అలాగే బాడీకి ఎక్సర్సైజ్ ఉండడం కూడా మ్యాండేటరీ. ఒకరోజు లేకపోతే నా ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదు, రెండు రోజులు నిద్రపోకపోతే ఏం కాదు, కానీ 3-4 డేస్, 1 వీక్ నిద్రపోకపోతే బాడీ ఎలాగైతే ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతుందో అలా కొన్నేళ్ళు జిమ్ చేయకపోతే లేకపోతే ఏం ఎక్సర్సైజ్ చేయకపోతే కూడా బాడీ అలా ఎగ్జాస్ట్ అయిపోతుంది. యూనో మన గోల్ ఒక 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవరో మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, లేకపోతే కూర్చుంటే ఇంకొకరు వచ్చి మనల్ని లేపడము, లేకపోతే అక్కడ పైన అది ఉంది లేకపోతే ఇది ఉంది నేను తీయలేనమ్మా నాకు ఇది నొప్పులమ్మా అని ఇలా కాకుండా మన పనులు మనమే హ్యాపీగా హెల్తీగా చేసుకుంటూ మనం ఒకరికి భారంగా కాకుండా ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా బతకాలి. అండ్ దట్ ఈస్ వాట్ యునో లుక్స్ లైక్ ఫిట్ ఇండియా. ఐ యు రెడీ టు టేక్ దాట్? ఐ యు రెడీ టు డూ దాట్? ఎస్, మీరందరూ కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు, చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ వీక్ ఇన్ దిస్

ఫిట్ ఇండియా వీ కెన్ గెట్ టు సీ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్, ఎలాగ ఫిట్గా ఉండొచ్చు, హౌ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యునో ఎక్సర్సైజ్, వాటి వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం రెగ్యులర్గా. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేషన్. మీరందరూ కూడా జిమ్లోకి వెళ్ళేదాకా మేము మిమ్మల్ని వదలం. ఓకే, సో ఎస్, ఇంకా బోల్డన్ విషయాలు మనం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోందన్నారు. గీతన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 17వ తేదీన గీతం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా విశ్వవిద్యాలయం అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలోని తన ఛేంబర్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సిబి ఆనంద్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా గజ్బెల్లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధానమంత్రి బహిరంగ సభ విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్కులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ తెలియజేశారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై లాయర్స్ అసోసియేషన్ ఉన్న ప్రజాహిత పిటిషన్పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నో సమస్యలుండగా ఈ విషయంపైన ఎందుకంత ఉత్సుకత అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు ఈరోజు హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. షాద్నగర్ మక్కతలటబీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లను ఉపయోగించి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, కాంచుపిట్టలు, పావురాలను అక్రమంగా వేటాడుతున్న 6 సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ కమిషనర్ టీం అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ అరెస్ట్ చేశారు. నిందితుల నుండి వేట వీడియోలున్న మొబైల్ ఫోన్లు, భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: Yes, welcome back listeners. 5:08 in the studio clock. మీరు వింటున్నారు ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బో ద జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము తాజా ట్యూన్స్. అండ్ yes, అయితే యాక్చువల్గా మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే, నేను ఇలా రెడీ అయితే అందంగా ఉంటాను, ఇలా నవ్వితే అందంగా ఉంటాను, లేకపోతే ఈ డ్రెస్ నాకు అందంగా కనిపిస్తుంది, లేకపోతే ఈ హెయిర్ స్టైల్ నాకు అందంగా కనిపిస్తుంది అని చెప్తారు. కానీ యునో వాట్, హాఫ్ ఆఫ్ యువర్ బ్యూటీ కమ్స్ ఫ్రమ్ ద వే యూ స్పీక్ అండ్ ట్రీట్ పీపుల్. ఎలాగైతే మనం మాట్లాడతామో, ఎలాగైతే ఎదుటి వాళ్ళని మనం ట్రీట్ చేస్తామో, దాన్ని బట్టి సగం అందం అనేది మనది పెరుగుతుంది. మీరు ఎంత అందంగా ఉండి ఎంత రిచ్గా కనిపించి ఎదుటి వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకుండా, ఎదురుగా కనిపించిన వాళ్ళకి కనీసం ఒక నవ్వు నవ్వకుండా, ఒక మంచి మాట మాట్లాడకుండా వెళ్తే మీ అందం మొత్తం కూడా ఎవరికీ కనీసం మీరు నార్మల్గా కూడా కనిపించరు, చాలా అసహ్యంగా కనిపిస్తారు. సో ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇంక్లూడ్స్ హౌ యూ స్పీక్ అండ్ హౌ యూ ట్రీట్ పీపుల్. తెలుసా, ఇంకా దీని గురించి మనం చాలా మాట్లాడుకుందాము. వాట్ అలా అలా ఉండడము వాళ్ళకే కాకుండా మనకు కూడా ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్.
3: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్లో ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మీ కల కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है, अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: Yes, welcome back, listeners. 519 in the studio clock. Meeru intunaru Akashvani FM Rainbow 101.9. Rainbow to jeevitam rangulamayam, and we are talking about how your beauty is elevated by the way you speak and you treat people. So, smiling at others, ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మనం వాళ్ళని స్మైల్ వాళ్ళకి స్మైల్ ఇవ్వడం కానీ లేకపోతే పొలైట్గా మాట్లాడడం ద్వారా వాళ్ళకి నచ్చుతుంది, అది పక్కన పెడితే మనకి హెల్ప్ అవర్ సెల్ఫ్స్ టు కామ్ మన నర్వస్ సిస్టమ్ని మనమే కామ్ చేసుకోవడానికి యూనో ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెన్ యూ స్మైల్ ఆర్ స్పీక్ జెంట్లీ ఆర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ సోషల్ ఇంటరాక్షన్ వేరే వాళ్ళతో కనుక అయినప్పుడు

మన బాడీ ఇట్ ఆఫెన్ ఫీల్స్ సేఫర్ అనమాట. అంటే ఇప్పుడు ఏదో గజిబిజిగా బ్రెయిన్లో ఏదో ఒక టెన్షన్గా స్ట్రెస్గా ఉండకుండా ఎదుటి వాళ్ళ కోసం మనము టైం తీసుకొని దాన్ని అలవాటు చేసుకుంటే ఈవెన్ అవర్ బాడీ ఫీల్స్ సేఫర్ అండ్ మోర్ రిలాక్స్డ్. వాళ్ళకి బాగా అనిపిస్తుంది అండ్ ఈవెన్ అవర్ నర్వస్ సిస్టమ్కి కావచ్చు, మన బ్రెయిన్కి కావచ్చు, కామ్ అండ్ సేఫ్ అండ్ రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుందంట. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ టు అదర్స్, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు అదర్స్ అండ్ సారీ అజ్ ఆల్సో. సో ఇంకా ఎలాగ మనకి హెల్ప్ చేస్తుంది ఇది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ పుష్ప 2. సో ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం వల్ల, మంచిగా పలకరించడం వల్ల వాళ్ళకే కాకుండా మనకి పర్సనల్గా ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్గా ప్రతి హ్యూమన్లో కూడా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం చేసే పని వల్ల కావచ్చు, మనం ఉండే వాతావరణం వల్ల కావచ్చు, ఇలాంటివి మనకి రెగ్యులర్గా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వెన్ యూ సీ అదర్ పీపుల్ అండ్ యూ స్మైల్ ఆర్ స్పీక్ పొలైట్లీ, మన నర్వస్ సిస్టమ్ కామ్ అవ్వడంతో పాటు మన స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు రెడ్యూస్ అవుతాయంట. ఇట్ విల్ ఆల్సో లోవర్ ద టెన్షన్, మూడ్ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు, లేకపోతే రెస్ట్ అండ్ రిలాక్స్ అనే ఒక స్టేట్ని మన బ్రెయిన్లో యాక్టివేట్ చేస్తుందంట. అంటే ఇక్కడ ఏం హరీ లేదు, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ ఏం లేవు, యూ క్యాన్ రిలాక్స్, యూ క్యాన్ బీ ఇన్ అ రెస్ట్ మోడ్ అనేది మన బ్రెయిన్కి కాన్స్టెంట్గా గుర్తు చేస్తూ ఉంటుంది వెన్ యూ స్పీక్ ఆర్ స్పీక్ పొలైట్లీ ఆర్ స్మైల్ ఎట్ అదర్స్ రెగ్యులర్లీ. అండ్ మన నర్వస్ సిస్టంలో అలాంటి రెస్ట్ అండ్ రిలాక్స్ అనే ఒక పార్ట్ ఉంటుందంట. అది పారా సింఫథెటిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది వెన్ వీఆర్ వెరీ కామ్ సిచ్యువేషన్ విత్ అవర్ సెల్ఫ్ అండ్ విత్ అదర్స్. ఇంకా ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కింగ్డమ్ మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. అండ్ 5:30 5:33 ఇన్ ద స్టూడియో క్లాక్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ చిన్న చిన్న పనులు, లైక్ ఎదుటి వాళ్ళని చూసి నవ్వడము, పొలైట్గా మాట్లాడము వాళ్ళకే కాకుండా మనకి ఎలాగ హెల్ప్ చేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. సో ఇంకా అంతకంటే చిన్న విషయాలు అయినట్టు ఈవెన్ స్మాల్ థింగ్స్ లైక్

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కింగ్డమ్ మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. అండ్ 5:30 ఇన్ ద స్టూడియో క్లాక్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ చిన్న చిన్న పనులు, లైక్ ఎదుటి వాళ్ళని చూసి నవ్వడము, పొలైట్గా మాట్లాడము వాళ్ళకే కాకుండా మనకి ఎలాగ హెల్ప్ చేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. సో ఇంకా అంతకంటే చిన్న విషయాలు అయినట్టు ఈవెన్ స్మాల్ థింగ్స్ లైక్ ఐ కాంటాక్ట్ కావచ్చు, మనం చిన్న చిన్న విషయాలకు చూపించే కైండ్నెస్ కావచ్చు, లేకపోతే మనకి ఉన్న వాటికి మనం ఫీల్ అయ్యే గ్రాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా మనం చేసే కామ్ కాన్వర్సేషన్స్ కావచ్చు ఎవరితో అయినా కూడా. ఓకే, దీస్ ఆల్ థింగ్స్ కెన్ మేక్ యువర్ బ్రెయిన్ ఫ్రీ మోర్ సారీ ఫీల్ మోర్ సెక్యూర్ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్. ఎప్పుడూ ఏదో ఒక కాన్స్టెంట్ టెన్షన్లో ఉండడం కానీ, లేకపోతే అందరి మీద అరుచుకుంటూ ఉండడం కానీ, లేకపోతే కాన్స్టెంట్ నాయిస్లో ఉండడం కంటే కూడా ఇలాంటి కామ్ అండ్ కూల్ కాన్వర్సేషన్స్ అండ్ ప్రతిదానికి కూడా ఉన్న మన దగ్గర ఉన్న వాటి వాల్యూ తెలుసుకొని గ్రాట్యుడ్

ఫీల్ అవ్వడము, ఎదుటి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం కైండ్నెస్ చూపించడము, ఇలాంటివి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తాయి. అండ్ మన బ్రెయిన్ని కూడా చాలా

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సుజాత గారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారుడికి క్వాలిటీ నాణ్యత, సేఫ్టీ భద్రత, పర్ఫార్మెన్స్ పనితీరు యొక్క గ్యారంటీని ప్రభుత్వం తరపున మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఇస్తుందని అర్థం. అయితే ఎవరైనా వినియోగదారుడు బీఏఎస్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోడం ద్వారా తన ఖర్చు ఎక్కువైతుందని కానీ తనకు తెలియక ఈ అవేర్నెస్ లేక తక్కువలో దొరుకుతున్న ప్రోడక్ట్ బీఏఎస్ సర్టిఫికేషన్ లేని ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటారు?
1: ఇప్పుడు చూడండి, ఐఎస్ఐ మార్క్ భారతీయ ప్రమాణాల సంస్థ ఏం చెప్తుందంటే ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్నే వినియోగదారుడు వాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము నాణ్యత పైననే దృష్టి సారిస్తుందే తప్ప వాళ్ళ యొక్క రేటు ప్రైజు గురించి మాట్లాడదు. నాణ్యతలో వాళ్ళు ఏదైనా లోపాలు ఫైండ్అవుట్ చేసుకున్నప్పుడు ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బీఐఎస్ని సంప్రదించవచ్చు. ఇకపోతే ఐఎస్ఐ నాన్ ఐఎస్ఐ, మేము చెప్పొచ్చేది ఏంటంటే ఐఎస్ఐ ప్రోడక్ట్ యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ ద్వారా అది పాటించి మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన వస్తువు కాబట్టి మనకు అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, భద్రత విషయంలో కానివ్వండి, ఒక గ్యారంటీ అనేది మనకి ఉంది. అదేవిధంగా ఈ సంస్థ చెప్పొచ్చేది ఏంటంటే ఆ నాన్ ఐఎస్ఐ వస్తువులను కూడా మీరు వాడకుండా ఉండాలి అన్న అవగాహనలు కూడా ఈరోజు దేశం మొత్తంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వినియోగదారుడు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, షాప్ డీలర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పిస్తుంది. ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఐఎస్ఐ ప్రోడక్ట్స్, ఎలా మనం చూస్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకవేళ ఫేక్ ఐఎస్ఐ ఉంటే ఏం చేయాలి అన్న దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇచ్చిందండి బీఐఎస్, బీఐఎస్ కేర్ యాప్. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని బీఐఎస్ కేర్ యాప్ని చూసినట్లయితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని మనవి.
0: బాగుందండి. సుజాత గారు, ఇప్పుడు మీరు అన్నారు బీఐఎస్ క్యూసీఓస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ద్వారా నియంత్రణ జరుపుతుంది. అయితే ఎవరైనా ఒక షాప్ కీపరు తనకు తక్కువలో దొరకాలి ప్రోడక్ట్ లేదా లాభాపేక్షతో తను షాప్లో క్యూసీఓలో ఉన్న ఐటమ్స్లోంచి ఒక ఐటమ్ తను బీఏ సర్టిఫికేషన్ కానిది అమ్మితే అలాంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
1: తప్పకుండానండి. ఇప్పుడు బీఐఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఒకసారి జారీ చేశారు అంటే గనక ఎవరెవరు ఇందులోకి పరిగణించబడతారు అని అంటే ఈ సర్టిఫికేషన్ లేకుండా ఉత్పత్తి చేయడము, అమ్మడము లేదా పంపిణీ చేయడము, ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చట్టరీత్యా శిక్షార్హులు. సో అందుకని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ మనము తప్పకుండా, ఇప్పుడు నేను ఇవాళ షాపు వాళ్ళని కదా నేను పాటించడానికి లేదు అనడానికి కూడా లేదండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న ప్రోడక్ట్స్కి కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉండాలి. అవే ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే వాళ్ళు మార్కెట్లోకి అందుబాటులో ఉంచాలి వినియోగదారులకి. అదే చెప్తుంది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్.
0: అయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం కొత్త క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అన్నారు. అయితే ఒక సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఈ సంవత్సరపు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం వస్తువుని తయారు చేసింది, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇందులో చేంజెస్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి లేదా వాటిని ఆచరణలో పెట్టడానికి కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా వెసులుబాటు ఇస్తారా?
1: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి కంపెనీస్కి అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి అందుబాటులో ఉంచుతారండి,

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: భారత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పరిశ్రమలు తీసుకుంటే రకరకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి. ఎలా అంటే పెద్ద తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, ఇలా రకరకాల పరిశ్రమలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పరిశ్రమ ఎవరైతే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళకి కొంతకాలం సడలింపు చేస్తారండి. అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే వాళ్ళకి 12 నెలల కాలం పాటు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఇందులోన మనకి ఒక 200 యూనిట్స్ వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి, దిగుమతి చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్కి మాత్రమే వాటిని ఎక్కడా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇవి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో మనకి నిర్ధారించడం జరిగింది.
1: సుజాత గారు, ఐఎస్ఐ మార్కును చూసి తీసుకోవడం విషయంలోనూ, అలాగే ఫేక్ ఐఎస్ఐని కనుగొనడానికి బిఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. మీరు ఇందాక మాటలో IS-302 Part 1 అన్నారు. ఈ IS-302 Part 1 అంటే ఏంటి, వివరిస్తారా?
0: ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 అనేది ఈ విద్యుత్ పరికరాలకి, అంటే ముఖ్యంగా మనకి హోమ్ అప్లయన్సెస్ కోసము రూపొందించిన స్టాండర్డ్ అండి. అదేవిధంగా ఇందులో ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో IEC 60335-1 ఈ స్టాండర్డ్ని ఆధారంగా మనము ఈ ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 మనం రూపొందించడం జరిగింది. ఈ 302 Part 1 ఏదైతే వస్తువులు బేస్ చేసుకొని తయారు చేసిన వస్తువుల్లో మనకి ముఖ్యంగా ప్రమాదాలు, రెగ్యులర్గా సంభవించే ప్రమాదాలను అరికట్టడానికి ఈ స్టాండర్డ్ అనేది ఎక్కువగా శాతము ఉపయోగపడుతుంది.
1: అయితే మీరు అంటున్నారు ప్రమాదాలు అంటుంటే, నాకు సగటు భారతీయుడు ఎక్కువగా చూసినవి వార్తాపత్రికల్లో, మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించేది ఈ మధ్య ముఖ్యంగా వస్తుంది, ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడి ఫోన్ పగిలిపోవడం, పేలిపోవడం, తద్వారా గాయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఎక్కువగా అమ్మకం జరుగుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాటిని అరికట్టడానికి కానీ అలాంటి వాటిని బారిన పడకుండా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి నివారించవచ్చు?
0: ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో తీసుకుంటేనండి, ఇప్పుడు మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అనేది ఒక యాక్టివిటీ ఉంది బిఐఎస్లో, సిఆర్ఎస్ అంటాము మనము. ఈ సిఆర్ఎస్ ఆల్ ఎలక్ట్రానిక్ గూడ్స్, అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్, మన మొబైల్ ఫోన్స్, మన ఛార్జర్స్, అలాగే ఈ ఛార్జింగ్ కేబుల్స్, ఇలాంటివన్నీ కూడా ఈ సిఆర్ఎస్ లోపలికి వస్తాయి. ఇందులో మనకి వినియోగదారుడి విషయానికి వస్తే, వాళ్ళు రిజిస్ట్రేషన్ మార్క్ సింబల్ని చూసుకొని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. ఎలా అంటే ఈ రిజిస్ట్రేషన్ సింబల్ మనకి 8 షేప్ సింబల్ అనుకోవచ్చు, లేదంటే డాలర్ షేప్ సింబల్, ఎనీథింగ్. ఆ సింబల్ని మీరు కనుక గుర్తిస్తే ఆ ప్రోడక్ట్ కంపల్సరీ బిఐఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఫోన్లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది, అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీరు సెట్టింగ్స్లో మీకు రిజిస్ట్రేషన్ సింబల్ ఫాలోడ్ బై R-number అని ఉంటుందండి. ఈ R-number ఈ నంబర్ ఏదైతే ఉందో అది మీకు పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది, అండ్ ఈ మోడల్ వాళ్ళకి బిఐఎస్ వాళ్ళు పర్మిట్ చేశారా లేదా అన్నది కూడా మనము బిఐఎస్ కేర్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు మీ ఫోన్కి సింబల్ ఎక్కడుంది అన్నది చూసుకోవచ్చు అబౌట్ ఫోన్ సెట్టింగ్స్లో. రెండవది, మీ ఫోన్ బ్యాక్ కవర్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ సింబల్ గురించి. ఈ కేర్ యాప్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, డీటెయిల్స్ ఎవరు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని చూస్ చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు చెప్తుంటే నేను నా ఫోన్లో ఓపెన్ చేసి చూస్తున్నాను మేడం, సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో R-85-000-280 నెంబర్ ఉంది. మీరు అన్నట్టు 8 లాంటి ఒక ఆకారంలో ఒక సింబల్ ఉంది బాక్స్ లో.
0: అవునండి.
1: IS-13252-1/IEC-60950-1 IS-16333-3 అనుంది, ఇంతేనా?
0: అవునండి.
1: సో ఇలా ఉంది అంటే
0: సర్టిఫికేషన్ జరిగిన ప్రోడక్ట్. ఇప్పుడు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, ప్రతి ఒక్క బిఐఎస్ సర్టిఫికేషన్ సింబల్కి

0: సింబల్ పైన మనకి ఇండియన్ స్టాండర్డ్ నంబర్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్కి స్టాండర్డ్ ఏంటి, ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఈ ప్రోడక్ట్ తయారయ్యింది, అదొకటి. సింబల్కి కింద మీకు రిజిస్ట్రేషన్ నంబర్, లేదు మీకు ఐఎస్ఐ మార్క్ అయితే సిఎంఎల్ నంబర్, ఇలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ ఏంటంటే ఒక యూనిక్ నంబరు మనము మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంటాము. అంటే ఎప్పుడైతే అతను బిఐఎస్ సర్టిఫికేషన్ తీసుకున్నారో, బిఐఎస్ని అప్రోచ్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకున్నారో, అప్పుడు వాళ్ళకి ఒక లైసెన్స్ నంబర్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబరు వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన వేయాలి. ఇకపోతే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్, ఈ నంబర్ని మరి ఈ మ్యానుఫ్యాక్చరర్ అవునా కాదా, నిజమైన వాడా లేదా అన్నది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే బిఐఎస్ కేర్ యాప్లో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు, వెరిఫై సిఆర్ఎస్ ఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్.
1: అంటే ఇది ఫేకా కాదా అని తెలుసుకోవాలంటే ఈ నంబర్ బిఐఎస్ కేర్ యాప్లో టైప్ చేసి
0: అవునండి
1: చెక్ చేసుకోవచ్చు.
0: అవునండి,
1: బాగుంది మేడం. శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే బిఐఎస్ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ యొక్క భద్రతకు, నాణ్యతకు, పర్ఫార్మెన్స్ పనితీరుకు ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు. మరి కామన్గా వినియోగదారులు చేసే మిస్టేక్స్ ఏంటి, దాంతోపాటు చివరగా శ్రోతలకు మీ తరపున మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి?
0: వినియోగదారులు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటేనండి, వాళ్ళు ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ ఐఎస్ఐ మార్క్ మరి ఎలా చేయాలి, ఉదాహరణకు చెప్పాలనంటే ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువు కొనడానికి షాప్లోకి వెళ్ళారు. షాపు వాళ్ళు చాలా రకాల వెరైటీస్ మీకు చూపిస్తుంటారు. సో ఇందులో మేము మెసేజ్ ఏం చెప్తున్నాము అంటే ప్రతి వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ అనేది ఆ ప్రోడక్ట్ పైన ఉందా లేదా, ఉంటే గనక అది ఏం వెరైటీ ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్ అనేవి మనం బిఐఎస్ కేర్ యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో మీరు చెక్ చేసుకొని చూసుకొని మీరు కొనుక్కోవాలని మేము చెప్తున్నామండి. కంపల్సరీ మీకు కంప్లైంట్ రిడ్రెస్సల్ అనేటివి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి బిఐఎస్లో, కానీ ఇవి మీరు వాడే ముందు మీరు మీకుగా అవేర్నెస్ అవగాహన తెచ్చుకొని ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే మీరు వినియోగించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకున్నట్టు అవుతుందండి. ఇకపోతే మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ www.bis.gov.in, ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. జాగో గ్రాహక జాగో, మేలుకో వినియోగదారుడా మేలుకో, ఈ అంశంలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి bis.gov.in వెబ్సైట్లో.
1: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు. మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం
0: అండి. నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు మీరు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఏఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో రెండవ భాగం పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಮೇರೆ ಇಂಜಿನಿಯರ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹರ್ಟ್ಜ್ జెన్ జీ ప్రోగ్రామ్. సో మన కోసమే, జెన్ జీస్ కోసమే ఒక మంచి షోని మనం తీసుకొచ్చేసాం. సో ఇక్కడ నేను మన జెన్ జీ కష్టాలు, వాటికి సొల్యూషన్స్, మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం, ఎటు ఎలాంటి డైరెక్షన్స్లో వెళ్ళాలనుకుంటున్నాం, సో అన్నిటి గురించి మనం మాట్లాడేసుకుందా. సో మన కోసమే, జెన్ జీస్ కోసమే ఒక షో. అసలు అది వింటేనే ఎంత హ్యాపీగా ఉందో కదా. సో ప్రతి ఒక్కరికి కాకుండా మన జెన్జీస్ కోసమే మంచిగా, మనకు జెన్జీస్ కష్టాలు ఎవరికి తెలుసండి, మనకే తెలుసు కదా. సో మన జెన్జీస్ గురించి జెన్జీ షోలో మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ షో. సో స్టే ట్యూన్డ్. ఈ చిన్న పాట తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగుల భయం. సో మనకి అందరికీ రోజు స్టార్ట్ అయ్యేది ఏ 5 o'clock 4 o'clock అయితే, మనకి మాత్రం రాత్రే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అప్పుడే మనకు అన్ని ఆలోచనలు వస్తాయి, ఏం చెయ్యాలన్నా లేట్ నైటే గుర్తొస్తుంది. అంటే రేపటి నుంచి నేను మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా హెల్త్ మీద కేర్ తీసుకోవాలి, అన్నీ అప్పుడే ఆ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చూస్తాము, స్క్రోలింగ్ చేస్తాము, అప్పుడే ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తాము. సడన్గా అప్పుడే బాధపడతాం, అసలు నేను ఏం చేయట్లేదే, అనవసరంగా నేను టైం వేస్ట్ చేస్తున్నానే అని అన్నా కూడా మళ్ళీ మనం ఆ ఫోన్ స్క్రోలింగ్లోనే ఆ టైం వేస్ట్ చేస్తున్నామని తెలిసినా కూడా ఎలా టైం వేస్ట్ చేయొద్దు అని కూడా ఫోన్ స్క్రోలింగ్లోనే చూస్తాము. ఓకే, సమ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద పాయింట్లో ఏమవుతుందంటే ఫోన్ పక్కన పెట్టేసి సైలెంట్లో పెట్టుకున్నాం, 7 to 8 hours క్వాలిటీ స్లీప్ ఉండాలి అని అనుకుంటాం. సో మళ్ళీ నిద్ర రాదు, మళ్ళీ ఫోన్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ స్క్రోలింగ్. ఒక పాయింట్ దగ్గర ఆగిపోయి అసలు నేను చేస్తుంది కరెక్టేనా, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా, ఐఎమ్ ఐ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్ అని అనుకుంటాం. అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి, ఇట్స్ లైక్ ఇది కరెక్టా కాదా అనేసి. జస్ట్ ఆ పాయింట్ చాలు మనకి, మనం అది ఆలోచించగలుగుతున్నాము అని అంటే వి టేక్ అ గుడ్ స్టెప్ అని అర్థం. సో అక్కడ నుంచి నేను ఆలోచిస్తున్నా అంటే ఏదైనా సరే కొంచెం చిన్నదో పెద్దదో నెక్స్ట్ డే నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ, రెయిన్బోతో జీవితం రంగుల భయం. This is a private party.

0: ಮಾಡಿ.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్నేహితుల మధ్య నవ్వుతూ ఉంటాం, చిన్న జోక్కి కూడా పెద్దగా నవ్వేస్తాం. అందరూ నువ్వే ఫన్నీ అంటారు, కానీ ఇంటికొచ్చాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాం. ఎందుకో తెలియని ఖాళీ ఫీలింగ్ ఉంటుంది, అది నిజంగా వింత కాదు. ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాల్సిన పని అస్సలే లేదు. నిజంగా ఎలా ఫీల్ అవుతున్నామో అలా ఉండగలగడం కూడా ఒకలాంటి బలమేనంట. సో మనలో చాలామందికి ఇది ఫేస్ చేస్తూనే ఉంటాం. మన గ్రూప్లో మనమే ఫన్నీ, అందరికీ మనమే ఒక జాయిన్ ఇస్తూ ఉంటాం, కానీ ఇంటికి వచ్చాక ఎక్కడో తెలియని లోన్లీనెస్ అలా ఉంటుంది కదా. నో ప్రాబ్లం, జస్ట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేయగలిగే శక్తి మనలో ఉంది. ఎదుటి వాళ్ళని నవ్వించగలిగే శక్తి మనలో ఉన్నప్పుడు మనల్ని మనం డిజైన్ చేసుకోవడే శక్తి కూడా మనకు ఉంటుంది కదా. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్. సో దాని గురించి పెద్దగా వరీ అవ్వకుండా ఎలా హ్యాపీగా ఉండాలనేది ఆలోచిద్దాం. ఏమంటారు? వింటూనే ఉండండి అసలు రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్క్రోల్ చేస్తూ ఏదో ఒక రీల్ దగ్గర ఆగిపోతాం. ఎవరో ఏదో సెలబ్రేట్

0: చేసుకుంటూ ఉంటారు. ఇంకొకరు కొత్త కార్ కొనుక్కొని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మరొకరు ట్రిప్లో హ్యాపీగా ఉంటారు. అప్పుడు మనల్ని మనే అడుగుతాం, ఏంటి నేను ఇంకా ఇక్కడే ఉన్నానా, ఇంకా అసలు నేను ముందుకు వెళ్ళనా అనేసి. కానీ ఆ వాళ్ళు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందో మనకు తెలియదు. మనం చూసేది ఒక 30 seconds ఆర్ 1 minute మాత్రమే, కానీ దాని వెనకాల కొన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉండుండొచ్చు. మనం కూడా మన పాత్ డిఫరెంట్, వాళ్ళ పాత్ వాళ్ళది, మన పాత్ మనది. ఎస్, మనకు కూడా టైం వచ్చినప్పుడు అంతకన్నా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు, ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి? సో నెవర్ ఎవర్ డిసప్పాయింట్. మన ట్రస్ట్ యువర్ ప్రాసెస్, అప్పుడు మనకి కూడా మంచి సక్సెస్ వస్తుంది. మనం కూడా ఒకరోజు చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, హ్యాపీగా గొప్పగా అందరికీ వినిపించేలాగా మన సక్సెస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ అండ్ జీ విత్ మీ అజ్జేంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. 1 2 2 2 2. జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయురు, చిచి నాట్యమయురు కుమారి నెమలి నెమలి. ఆటా పాట నేడే చూడండి, కాస్కో రాజా ఏస్కో బాజా.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ అండ్ జీ. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదైనా పని స్టార్ట్ చేస్తాం, కొన్ని రోజులు బాగానే చేస్తాం, అనుకోకుండా ఒకరోజు బ్రేక్ మనం తీసుకుంటామో, అసలు అది వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ బ్రేక్ అయితే వస్తుంది. ఇక అప్పటి నుంచి ఒక్కరోజు కాస్త, రెండు రోజులు, రెండు రోజులు కాస్త, రెండు వారాలు, వారాలు కాస్త నెలలు, ఆ తర్వాత ఫైనలీ ఒక డిప్రెషన్. నా వల్ల ఏదీ కాదు, నేను ఏదీ చేయలేను, నేను కన్సిస్టెంట్గా లేను, వర్స్ ఆర్ థాట్స్. అండ్ అవి ఎప్పుడు మనల్ని హంట్ చేస్తూనే ఉంటాయి. అసలు నాకు ఏమనిపిస్తుందంటే, మన జెన్జీలో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మన నెగిటివ్ థింకింగ్, సెల్ఫ్ డౌట్. నా వల్ల ఇది కాదులే, నేను ఏది చేయలేనులే అని ఒకటి అనుకోవడం, మన పైన మనం చాలా నెగిటివ్గా ఉండడం, అంటే ఒక్క పని చేయకపోతే అసలు నేను ఇంతే, నేను చేయలేను అని ఎదుటి వాళ్ళంటే తీసుకోలేం, కానీ మనల్ని మనం అది చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే. సో అలా కాకుండా ఒక్కసారి ఇది ట్రై చేయండి. జస్ట్ ఓకే, వన్ డే అయిపోయింది, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, ఒకరోజే కదా అయింది, రెండు రోజులే కదా అయింది, సో ఈరోజు నుంచి నేను మళ్ళీ చేస్తాను. సో నేను చేయగలను. అసలు ప్రీవియస్ సక్సెస్ని ఒక్కసారి దాన్ని తలుచుకోండి. అలా తలుచుకోవడం ద్వారా పక్కాగా మనం ఆ సక్సెస్ని చూడగలుగుతామని అనిపిస్తుంది. సో సెల్ఫ్ డౌట్ని పక్కన పెట్టేసి, ఆ నెగిటివిటీని పక్కన పెట్టేసి, ఒక్కరోజు మిస్ అయినా పర్లేదు, జస్ట్ మనం సక్సెస్ సాధించే వరకు దాన్ని కష్టపడుతూనే ఉండాలి. అలా మనం ప్రొడక్టివ్గా, కన్సిస్టెంట్గా ఉండాల్సింది. నిజంగా మనం సక్సెస్ అవ్వడానికి కన్సిస్టెన్సీ ఒక్కటే. ఏ ఐక్యూ కాదు, ఇంకో గొప్ప అతీత శక్తులు మనకు ఉండాల్సిన పని లేదు, జస్ట్ సింపుల్ కన్సిస్టెన్సీ. సింపులే అనుకుంటాం, కానీ చెప్పినంత సింపుల్ కాకపోయినా జస్ట్ ట్రై ఇట్ అండ్ సక్సెస్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ, విత్ మీ ఆజయ్ చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్జ్. మీ మా మనందరి ఫేవరెట్ షోలో వచ్చేసాం. హలో రెయిన్బో. సో మీరు నాతో కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఈరోజు మీరు నాతో షేర్ చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు నేర్చుకున్న ఒక ముఖ్యమైన లెసన్ ఏంటి, లైఫ్ లెసన్ ఏంటి, అది ఎవరికన్నా చెప్పాల్సి వస్తే ఎలా, అంటే ఇట్స్ లైక్ ఏ ఎగ్జాంపుల్తో, లేకపోతే ఎంత బాగా మనం చెప్పగలుగుతాం, లేకపోతే మీరు ఫేస్ నేర్చుకున్నటువంటి ఒక జీవిత పాఠం ఏంటి నాతో షేర్ చేసుకోండి. జెన్జీస్ కూడా చేసుకోవచ్చు, జెన్జీస్ కోసమే మళ్ళీ మనం దీంట్లో కూడా మాట్లాడుకోవచ్చు. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323481, 0402970471. సో మీరు నాకు కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. హలో రెయిన్బో, సో మీరు నాకు కాల్ చేసి షేర్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు మీ లైఫ్లో నేర్చుకున్నటువంటి ఒక లైఫ్ లెసన్ ఏంటి, అది వేరే వాళ్ళకి చెప్పాలి అంటే ఎలా చెప్తారు, మీన్స్ ఎంత ఎగ్జాంపుల్తో ఎలా చెప్తారు, ఎలా షేర్ చేసుకుంటారు. సో నాతో షేర్ చేసుకోండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323481, 0402970471. కాల్ చేసి మీరు మీ లైఫ్లో నేర్చుకున్నటువంటి ఒక లైఫ్ లెసన్ నాతో షేర్ చేసుకోండి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు? రేణుక గారు. ఎక్కడి నుంచి?
1: అత్తాపూర్ అండి.
0: అత్తాపూర్. విన్నారా టాపిక్?
1: విన్నామండి.
0: యా, చెప్పండి.
1: అంటే ఎవరితోని ఎక్కువ ఎక్కువ మాట్లాడద్దండి, లిమిటెడ్ గా మాట్లాడాలని.
0: ఓకే, యా, గుడ్. నిజంగానే ఓవర్ షేరింగ్ అనేది చేసుకోవద్దు అంటారు, అంతేనా?
1: అంతే అండి.
0: ఓ సూపర్ రేణుక గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట రేణుక గారు చెప్తుంది, మన ఓవర్ షేరింగ్ అనేది చేసుకోవడం వల్ల వాళ్ళు మనల్నే ఇబ్బందుల్లో పెట్టే పరిస్థితి వస్తుంది, కాబట్టి ఓవర్ షేరింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో వింటూనే ఉండండి. హలో రెయిన్బో.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో మీరు నాకు కాల్ చేసి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీ జీవితంలో నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్ ఏంటి, దాన్ని నాతో షేర్ చేసుకోండి. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323003, 0402323484821, 0402970471. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అమ్మా, రమణయ్య అమ్మా నేను.
1: ఓకే రమణయ్య గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మై పేరు విలాస్ అని, కొల్లూరు దగ్గర ఉంటాయి అమ్మాయి.
1: ఓకే అండి, ఫైన్, చెప్పండి.
2: ఇదమ్మా, జీవితంలో చూసుకున్నానంటే పవర్ తలకు లొంగకూడదు అనుకున్నామ్మా నేను. పవర్ నన్ను పొగిడి పొగిడి చాలా మంది డబ్బులు తీసుకుని ఎగరగొట్టేశారు. కాబట్టి ఎప్పుడు మంచి మంచి మంచి పొగడతలు, ఈ పొగడతలు నువ్వు పర్వాలేదు, అట్లాంటివి ఇట్లాంటివి అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. యుఎస్ లో ఉండి కూడా డబ్బులు ఇవ్వాలి, పంపాలి వాళ్ళు నాకు. అటువంటి వాళ్ళను దగ్గర తీసుకూడదు. అటువంటి ఇటువంటి పొగడతలకు మనము లొంగకూడదు అనేది ఒకటి నిర్ణయం చేసుకున్నాను తల్లి నేను. ఆ విషయం మా చందనతో చల్లటి వేళలో పంచుకున్నాం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
2: ఓకే నానా.
1: ఎస్, అదన్నమాట సంగతి. పొగడ్తలకి లోనయ్యి పొంగిపోయి, అయ్యో మా నా గురించి ఇంత మంచిగా వీళ్ళు అనుకుంటున్నారే, మరి నేను మంచిగా చేయకపోతే వీళ్ళు ఏమనుకుంటారో అని, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మంచితనాన్ని ఎక్కువగా చూపిస్తే మనకే అది ఒకరోజు చెడుగా మారుతున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బో ద జీవితం, రంగులమయం.

0: यस, मेरी मिंजनारू एफ एम रेनबो 101.9 MHz. హలో రెయిన్బో. సో మీరు నాతో షేర్ చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి, మీ జీవితంలో నేర్చుకున్నటువంటి లైఫ్ లెసన్ ఏంటి, అది నాతో షేర్ చేసుకోండి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఎస్
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: ఎస్, మీ పేరు?
1: లావణ్య, ఖైరతాబాద్ నుంచి.
0: ఓకే అండి, చెప్పండి.
1: బాగున్నారా?
0: ఎస్, మీరు బాగున్నారా?
1: చాలా చిన్నగా అనిపిస్తుంది మీ సౌండ్.
0: ఎస్ ఎస్, చెప్పండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం.
0: టాపిక్ విన్నారా?
1: చేంజ్ చేసిర్రా ఇది.
0: ఏంటండి
1: ప్రోగ్రామ్?
0: అవునండి, 7 to 8 కి హలో రెయిన్బో.
1: ఓకే ఓకే. అదే నాది టాపిక్ వస్తే అదేంటి, మొత్తం పొగిడి పొగిడి పనంతా చేపించుకుందరు.
0: ఓకే,
1: చేపించుకున్నాక పనంతా అయిపోయినాక అందరు వస్తేనేమో వాళ్ళే చేసినట్టు బిల్డప్ ఇద్దరు. నేను లేనప్పుడు
0: ఓకే ఫైన్
1: పనే చేయదు అని చెప్దురు అందరికి.
0: ఓకే,
1: అది నేను అనుకున్నామ్మా. అందరు వచ్చే వరకు లాస్ట్ వరకు దాటి ఇటు ఉన్న దగ్గరే ఉండాలా, వాళ్ళతోటే ఉండాలా, అప్పుడు ఏమన్నారు అని.

0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: అది
0: యా ఓకే
1: నేర్చుకున్నా.
0: అండి, ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, మనకు కాలర్ కూడా అదే చెప్తున్నారు, ఏంటంటే పొగిడి మనతో పనులు చేయించుకొని అవసరం తీరాక మనని వదిలేస్తున్నారు అని చెప్పేసి. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకరు మనతో మాట్లాడుతున్నారంటే అవసరం కోసం మాట్లాడుతున్నారా లేదా నిజంగానే మనతో మాట్లాడాలని మాట్లాడుతున్నారా అనేది అర్థం చేసుకుంటే డెఫినెట్గా మనకు ఆ రియాలిటీలోకి వస్తాం. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగుల భయం.

0: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో మీరు నాకు కాల్ చేసి ఈరోజు టాపిక్ మీ లైఫ్లో నేర్చుకున్న ఒక జీవిత పాఠం ఏంటి నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715 కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. టాపిక్ చాలా బాగుంది. రేడియో చందన స్మెల్ వస్తుంది.
0: ఓకే ఓకే, చెప్పండి. అసలు టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా. టాపిక్ ఏంటంటే, అయితే నాకు ఫ్రెండ్షిప్ పెంచుకోవడం చాలా ఇష్టం అమ్మా.
0: ఓకే,
1: అందరితో నేను చాలా మటుకు మా రిలేటివ్స్ తో గానీ మా ఫ్రెండ్స్ తో గానీ వాళ్ళు కలిసి మెలిసి ఏది ఉన్నా మేము పంచుకుంటాం చేస్తాం. అట్లా ఫ్రెండ్షిప్ పెంచుకోవడమే నాకు చాలా ఇష్టం అనమాట. ఎవరికన్నా మన ఫ్రెండ్షిప్ లో కూడా ఎవరికన్నా ఆపద ఉంటే పోయి ఆడుకోవడం చేయడం వల్ల సపోర్ట్ చేయడం అనేది చాలా ఇష్టం అనమాట.
0: ఓకే, అట్లా మీరు నేర్చుకున్న జీవిత పాఠం ఏంటి అంటే ఎలా నేర్చుకున్నారు, అంటే ఒకటి చేస్తే అబ్బా ఇది దీనివల్ల ఇది నేర్చుకున్నాను జీవితంలో, ఇది ఇంకోసారి ఇంకా చేయకూడదు, ఆర్ ఎల్స్ ఇలానే చేయాలి అని అలా ఏమనుకున్నారు?
1: అంటే ఒకసారి ఒక చిక్కి మా మిత్రులతో ఇప్పించాను అమ్మా, 2 లక్షల రూపాయలు చిక్కి ఇప్పించానమ్మా. ఇచ్చిన తర్వాత ఒక 10-11 కట్టేసేసి వాడు కట్టలేదమ్మా. మిగతా డబ్బు మొత్తం నాకు కట్టవలసి వచ్చింది. ఇటువంటి సహాయం చెయ్యొద్దు అని
0: అనుకుంటున్నాను.
1: నాకు కట్టవలసి వచ్చింది అనమాట. నాకు ఇంత మొదటి ఇవ్వలేదు అనమాట.
0: ఎస్, అదన్న వాటి సంగతి ఏంటి, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. హెల్ప్ చేయొద్దు అని కాదు, హెల్ప్ చేయడం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయని కాకపోయినా కొంచెం హెల్ప్ చేసే ముందు మనం ఆలోచించుకోవాలి. ఫైనాన్షియల్ ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు విలాస్ పేనూర్కర్, నల్లాకుంట భాగ్యనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఎస్ చెప్పండి విలాస్ గారు, విన్నారా టాపిక్?
1: అవునండి. కొత్త విషయం ఏం నేర్చుకున్నారు అని అడిగారు కదా.
0: జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్, జీవితానికి సరిపడా ఒక లైఫ్ లెసన్ ఏంటి అని.

0: టాపిక్?
1: అవునండి, కొత్త విషయం ఏం నేర్చుకున్నారు అని అడిగారు కదా.
0: జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి అంటే ఒక
1: ఏమండి,
0: ఎక్స్పీరియన్స్, జీవితానికి సరిపడా ఒక లైఫ్ లెసన్ ఏంటి అని. ఎస్
1: లైఫ్ లెసన్ అంటే ఈ మధ్య నేను అక్యూప్రెషర్ ట్రీట్మెంట్ ఎలా చెయ్యాలి అది నేర్చుకున్నానండి.
0: ఓకే,
1: అయితే దాని మూలాన ఏమవుతుంది, 5 మినిట్స్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది. అయితే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ గాని, నడుము నొప్పి గాని, ముఖాల నొప్పి గాని, ఈ సియాటికా నాడి సంబంధించిన పెయిన్ గాని, ఈ విషయాలు, ఈ అన్ని 4 రోగాలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. అయితే
0: యాక్చువల్లీ నేను అన్నది ఏంటంటే
1: ఎప్పుడైతే ట్రీట్మెంట్
0: ఒక గుణపాఠం లాగా, అంటే ఒకరికి మనం హెల్ప్ చేసాము కానీ తిరిగి మనకు హెల్ప్ రాకుండా ఒక బ్యాడ్ లాగా ఫీల్ అవ్వడం, అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? సో మీ
1: అదే చెప్తున్నా నేను, ఏమిటంటే జనాలకి ఇది 5 మినిట్స్ లో వాళ్ళు బాగైపోతారు అప్పుడు చెప్తారు అన్నమాట. ఏమిటి ఇది, నేను ఎన్నో
0: హలో, సారీ
1: హలో
0: అండి కట్ అయిపోయినట్టుంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మురళి మాట్లాడుతున్నానండి, మీరు?
0: ఎస్ చెప్పండి, విన్నారా టాపిక్?
2: విన్నానండి, గుణపాఠం కోసం కదా.
0: ఎస్, లైఫ్లో నేర్చుకున్న ఒక మంచి గుణపాఠం, ఆరల్స్ ఒక లైఫ్ లెసన్.
2: మీ మీ నామధేయమండి?
0: చందన అండి.
2: చందన గారు,
0: ఎస్,
2: చల్లగా ఉంది. ఇంకోటి ఏంటంటే, గుణపాఠం ఏంటంటే, జీవితం ప్రతిరోజు ప్రతి క్షణము మనం అనుకునే విధంగానైతే నడవదు. ఒక్కోసారి ఒక్కోసారి కాదు, చాలా సార్లు నడవదు.
0: అవును,
2: చాలా సార్లు నడవదు. కానీ దాన్ని గుణపాఠం కింద తీసుకొని సరి చేసుకుంటే వెళ్ళాలి అంతే. అంటే మన జీవితానికి సరిపడే ఒకటే గుణపాఠం అనేది ఉండదండి లైఫ్ కి. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ తెల్లారింది లేకపోదామా సూర్యుడు,
0: దాంట్లో ఒకటి చాలా ఉంటాయి, దాంట్లో ఒక్కటి చెప్పమని అడిగాను.
2: కరెక్ట్. అంటే ఆ విధంగా చెప్పాలనుకుంటే వాస్తవానికి ఏంటంటే, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నేను చేసిందల్లా నాకు మంచి జరగకపోవడము మళ్ళా అవమానం ఎదురవుతుంది కదా అని ఇబ్బంది అనిపిస్తుంది అండి. అటువంటి ఉన్నాయి, అయినాయి, ఎదురైనాయి కూడా. నాకు చెప్పుకుంటే వెళ్తే మాత్రం సమయం సరిపోదు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అదన్నమాట సంగతి, చాలా వరకు జీవితంలో చాలా విషయాలు నేర్చుకుంటాం, చాలా జీవిత పాఠాలు నేర్చుకుంటాం. యాక్చువల్గా ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ పరీక్షలు పెట్టి తర్వాత రిజల్ట్స్ వస్తాయి, అవన్నీ ఉంటాయి. కానీ మొత్తం జీవితమే ఒక పరీక్షలా ఉంటుంది మనకి, రోజుకొక జీవిత పాఠాన్ని నేర్చుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడే సిద్ధ. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: లావణ్య.
0: ఓకే అండి,
1: ఒకటి చెప్పాలి మీకు.
0: చెప్పండి.
1: క్యూట్ వాయిస్ బేబీ మీరు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: మా మన్మరాలు కూడా ఇట్లనే మాట్లాడుతుంది.
0: ఓకే,
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
1: హలో,
0: ఆ టాపిక్ విన్నారా?
1: ఇందాక చెప్పేసిన నేను.
0: ఓకే అండి,
1: చెప్దామనే.
0: ఓకే ఓకే, ఫైన్,
1: అదే పని చేపించుకొని మొత్తం.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.

0: ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. హలో రెయిన్బో. సో మీరు నాకు కాల్ చేసి మీరు నాకు షేర్ చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి అని. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఓకే ధనరాజ్ గారు, చెప్పండి, విన్నారా టాపిక్?
1: విన్నానమ్మా. జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే ఎంత సంపాదించినా ఏం చేసినా అన్ని జీరో అయిపోయినాయి అనిపిస్తుంటది ఒక్కోసారి. ఇది నాకు అర్థమైన విషయం, అది మీతో చెప్దామని ఫోన్ చేశాను మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట సంగతి, ఒక్కొక్కసారి ఎంత సంపాదించినా మన అనుకున్న వాళ్ళు కొంతమంది మనతో పాటు ఉంటేనే మనకి ఎంత సంపాదించినా ఆ ఆనందం అనేది అనిపిస్తుంటుంది. అలా కాకుండా ఒంటరిగా ఉండడం ఇస్ లైక్, అందుకే మనం సక్సెస్ సాధించే జర్నీలో మన వాళ్ళని కూడా పార్ట్ చేయాలి, అప్పుడప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండాలి. అందరితో ఉండడం వల్ల మనకి ఆ జర్నీ

0: చాలా సాఫీగా సాగుతుంది. దాని తర్వాత కూడా మనతో చాలామంది ఉంటారు. సో అదన్నమాట సంగతి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో. ఎస్, మళ్ళీ ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కోంపల్లి ఋత్విక్.
0: ఋత్విక్ గారు చెప్పండి.
1: నేను ఇంటిలో చెప్తున్నా, నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మనం మనలా ఉండడం తప్పలేదు, కానీ మనలా ఇంకోరిని ఉండడం అది తప్పు అయిపోతున్నాం.
0: ఎస్
1: ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయడం చాలా
0: ఎగ్జాక్ట్లీ,
1: తప్పు.
0: ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ అండి.
0: ఎస్, ఒకరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా చాలా ఇదైపోయింది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండాలి, కానీ అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కటే మన బాధకి కారణమవుతున్నాయి. సో మరొక కాలర్ ఉన్నారు, తీసేసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో మేడం,
0: హలో అండి, గుడ్ ఈవినింగ్.
1: నేను
0: ఎవరు
1: కర్నల్
0: మాట్లాడు?
1: వెంకట్ అండి.
0: ఎస్ చెప్పండి.
1: కర్నల్ వెంకట్ మారేడ్పల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: యా
1: సో
0: యా
1: నేను నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటంటే,
0: ఎస్
1: యుఆర్ మనం టెంపరీ అండి. ఇక్కడ వీఆర్ టెంపరీ పీపుల్,
0: ఎస్
1: నథింగ్ ఇస్
0: ఎస్
1: పర్మనెంట్.
0: ఎస్
1: టు బి ఫ్రాంక్, అర్త్ కూడా టెంపరీయే.
0: యా ఆఫ్ కోర్స్.
1: సో ఆ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు దాని కోరిలేషన్ ఏంటంటే, డోంట్ హోల్డ్ లైఫ్ టూ టైట్. లైఫ్ చాలా టైట్ గా పట్టుకోవద్దు, ఎందుకంటే అది ఎంత పట్టుకున్నా ఆగదు అది. సో కాబట్టి ఎప్పుడు, కాబట్టి డోంట్ గెట్ అటాచ్డ్ టు ఫిజికల్ థింగ్స్, ఏసీ కానివ్వండి, ఈ నీళ్లు తాగొద్దు, ఇక్కడ ఇలా ఉండాలి, అది అవన్నీ అవి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం, ప్రొటెక్ట్ చేయట్లేదు. మీరు నేచర్ నుంచి దూరంగా వెళ్తున్నారు, అవి ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. ఎండలో వెళ్ళాలి, చెమటలు రావాలి. సో బీ క్లోజ్ టు ద నేచర్, థింక్ దట్ యు ఆర్ టెంపరీ. మీరు టెంపరీ అనిపించినప్పుడు మన ఎమోషన్స్, అటాచ్మెంట్స్, ఇవి కూడా మీకు ఒక పర్స్పెక్టివ్ లో
0: కనబడుతుంటాయి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ లెసన్.
0: థ్యాంక్ యూ. యా
1: ఓకే, బాయ్ అండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే మనం ఫిజికల్ థింగ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, రాదర్ దెన్ నేచర్, రిలేషన్షిప్స్, ఇవన్నిటికంటే మనకి, అంటే మన కంఫర్ట్ జోన్ ఇంపార్టెంట్. నిజంగానే ఇప్పుడు పబ్లిక్ ట్రావెల్ చేయడం చాలా తక్కువైపోయింది, మనకి ఆ కంఫర్ట్ కావాలి. సో అలా ఉన్నప్పుడు ఆ పొల్యూషన్ అన్నిటినీ మనం యూజ్ చేసుకొని వాటిని ఎంతో కొంత డ్యామేజ్ చేస్తున్నాం మనం. సో దానివల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ కానీ మనం కానీ అసలు ఎక్కడుంటున్నాం అనేది ఎవరూ ఆలోచించలేకపోతున్నాం. సీరియస్లీ ఇది చాలా గొప్ప పాయింట్ అనిపించింది నాకు. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೀರು ಇಂಜಿನಿಯರ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹೆಚ್. ಹೆಲೋ ರೈನ್ಬೋ, ಕಾಲರ್ ಲೈನ್ ಲೋ ಉನ್ನಾರು మాట్లాడేసిద్ద. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నేను రఘువీర్, రఘువీర్ గౌడ్, యాహూత్పుర, ఓల్డ్ సిటీ, హైదరాబాద్.
0: ఎస్, చెప్పండి. టాపిక్ విన్నారా?
1: ఇన్నతల్లి, ఇన్నతల్లి మాట్లాడా.
0: ఎస్, చెప్పండి.
1: మనకు జీవితంలో మన పని మనం చేసుకుంటూ పోవాలి. పని అంటే కర్మ, కర్మ చేసుకుంటూ పోవాలి. దాని ఫలితం కోసం ఆశపడుతున్నాం.
0: ఎస్, ఎస్, వెరీ గుడ్. అంటే
1: కడిగేసుడు వచ్చి పై కనికరం ఎవరికి?
0: ఎస్, ఎస్,
1: అది కాలుతున్నా వెలుగులే కావాలి అని.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే
1: ఉంటారు, బాధే సౌమనే భావన రానియ్యబోయి ఆయుకే నిత్యల ఆనందమై. వాడు వల్ల మనం చేసినాం సాయం, వాడు మళ్ళీ చేయకుంటే మనం ఏం బాధపడదు.
0: యా యా,
1: అది వాడి పని, వాడు తప్పు
0: చేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: బాధపడాలి.
0: ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్,
1: ధర్మం అనేది ఉంటుంది. వాడు చేస్తలేను, నేను చేస్తలేను, అవన్నీ కాదు. వాడు తప్పు చేస్తాం, మనం ఎందుకు బాధపడాలి? మనం పని చేసినాం, అయిపోయి కట్టం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఎవరికి అందించు. ఎస్,
1: ధర్మ.
0: సో అదన్నమాట సంగతి, మన పని మనం చేసుకోవాలి. ఖచ్చితంగా రిటర్న్లో మనకి ఇంకోటి ఏదో వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉండొద్దు అని అంటున్నారు. సో అదన్నమాట సంగతి, అలా ఉండడం వల్ల నిజంగానే మన స్ట్రెస్ లెవెల్స్ నిజంగా తగ్గుతాయండి. ఎక్స్పెక్టేషన్స్ స్ట్రెస్ లెవెల్స్కి కారణం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ ఎక్స్పెక్టేషన్స్. అంటే వీళ్ళు మనం అనుకున్నలాగా ఉండట్లేరేంటి అన్న బాధ అన్నమాట. సో అది ఇక నుంచి ఎక్స్పెక్టేషన్స్ అన్ని తగ్గించి మన లైఫ్ని లీడ్ చేద్దాం. ఏమంటారు? స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ನಮಸ್ಕಾರ. ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆಯ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಹೈದರಾಬಾದ್ ನಗರ ಪರ್ಯಟನ ದೃಷ್ಟ್ಯಾ ಕಟ್ಟುದಿಟ್ಟಮೈನ ಭದ್ರತಾ ಏರ್ಪಾಡ್ಲು చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు, మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్ట విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను ఇప్పుడున్న 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్క్యులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ తెలియజేశారు. నిన్న జారీ చేసిన సర్క్యులర్ అమలు నిలిపివేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ప్రభుత్వాల ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన రాజీనామాను సమర్పించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం

ప్రభుత్వం ఏర్పాటుపై అనధికారిక చర్చలు జరుగుతున్నాయి. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. వియత్నాం అధ్యక్షుడు తోలాం భారతదేశంలో తన తొలి అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు స్వాగతం పలికారు. ఐసీసీ T20 క్రికెట్ ర్యాంకింగ్స్లో భారత్ తాజా ర్యాంకింగుల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఎస్, వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ. మన కోసం, మన తెలంగాణ కోసం మనం డిసైడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా చాలా విషయాలు మన తెలంగాణ గురించి మనందరికీ ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ తెలంగాణ అనే షోని డిజైన్ చేసుకున్నాం. సో తెలంగాణ గురించి ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా గమనించారా, దీపావళి టైంలో, దీపావళి టైం దగ్గర పడుతుంటే ఆదిలాబాద్ వైపు తండాల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం మొదలవుతుంది. డోలు శబ్దాలు, అప్పుడప్పుడే తయారవుతున్న అలంకరణలు, ఇవన్నీ ఒక సంకేతం. అదే గుస్సాడి నృత్యం. అదే గుస్సాడి నృత్యానికి ఉన్న ఒక పుట్టుక కథ. రాజ్గోండ్ ట్రైబ్ అనే గిరిజనుల జీవన విధానంలో నుంచి పుట్టిన ఈ సాంప్రదాయం ప్రకృతి, దేవతల పట్ల కృతజ్ఞతగా మొదలవుతుంది. చెడు మీద మంచి గెలిచిందనే ఆనందాన్ని వ్యక్తపరచడానికి దీపావళి సమయంలో చేస్తారు. అందుకే ఇది కేవలం నృత్యం కాదు, ఒక సంస్కృతి శ్వాస. మన తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం, ఒక శ్వాస. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణం. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ. సో గుసాడి డాన్స్ గురించి, నృత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చిన్నపిల్లలు తాండాలో పెద్దవాళ్ళని చూస్తూ ఉండడం ఎప్పుడైనా గమనించారా? డోలు మోగితే వాళ్ళు కూడా అదే రిధంలో కాళ్ళు కదపడం మొదలు పెడతారు. అక్కడ ఎక్కడ క్లాస్ ఉండదు, టీచర్ ఉండనే ఉండరు, జీవితమే నేర్పిస్తుంది. చూసి నేర్చుకుంటారు, పెద్దవాళ్ళు ముందుండి చూపిస్తారు, చిన్నవాళ్ళు వాటిని అనుసరిస్తారు. అలా తరతరాలుగా వస్తున్న ఈ కళ బుక్స్లలో కాకుండా బ్రతికే మనుషులు నేర్చుకునే సాంప్రదాయంలో ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కడ అక్కడ ఎవరు ఒక క్లాస్ పెట్టి ఈ డాన్స్ని నేర్పించరు, అది జీవితంలో భాగమైపోతుంది వాళ్ళకి, పిల్లలకి పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవడం, అదన్నమాట దీని గొప్పతనం. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. ఎస్, ఎప్పుడైనా గమనించారా గుస్సాడి నర్తకులు రెడీ అవడం? తలపై నెమలి రెక్కలతో పెద్ద కిరీటం ఉంటుంది, ముఖానికి గాఢమైన రంగులు, గడ్డం, మీసం, అలా అలంకారం, శరీరం మీద సాంప్రదాయ ఆభరణాలు అన్నీ కలిసినప్పుడు వాళ్ళు సాధారణ వ్యక్తుల్లా కనిపించరు, ఒక యోధుడి రూపంలో కనిపిస్తారు. అది కేవలం డ్రెస్ మాత్రమే కాదు, వాళ్ళ ధైర్యం, గౌరవం, ఆత్మ ప్రతిబింబం అన్నమాట. సో అలా ఒక యోధుడిలాగా కనిపించేలాగా రెడీ అయ్యి వాళ్ళు చేసే నృత్యం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే కన్నుల పండుగ అని చెప్పచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.8 మెగాహెడ్స్ తెలంగాణ. రెయిన్బోతో జీవితం రంగులమయం. దీపావళి రోజుల్లో ఊళ్ళోకి గుస్సాడి బృందం వాళ్ళు వస్తారు. ప్రతి ఇంటి ముందు ఆగి నృత్యం చేస్తారన్నమాట. ఆ డోలు బీట్స్కి

ఆ స్టెప్స్ ఎంత ఎనర్జీగా ఉంటాయి అంటే అంత ఎనర్జీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు వాళ్ళని గౌరవంగా లోపలికి ఆహ్వానిస్తారు, దాన్ని ఆశీర్వాదంగా కూడా భావిస్తారన్నమాట. అది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, అదొక బంధం, ఒక నమ్మకం, మనుషుల మధ్య ఉన్న ఆత్మీయతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఈ గుస్సాడి నృత్యం. అసలు ఒక మనిషిని మనిషిని కలిపేది మాట, పాట, ఆట, ఇవన్నిటి ద్వారానే మనిషి సంఘజీవిగా బ్రతికుతాడనమాట. సో అలాంటి వాటిల్లో ఈ గుస్సాడి నృత్యం చాలా చాలా ప్రత్యేకం మన తెలంగాణకి. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణం, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, తెలంగాణ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ గుస్సాడి నృత్యం అలాగే కొనసాగుతుందన్న విషయం గమనించారా? ట్రెండ్స్ మారుతున్నాయి, లైఫ్ ఫాస్ట్ అవుతోంది, కానీ ఈ సాంప్రదాయం మాత్రం అస్సలు మారలేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక కళ కాదు, ఒక వంశం గుర్తింపు, ఒక సంస్కృతికి గర్వం. పెద్దలు ఇచ్చిన వారసత్వాన్ని చిన్నవాళ్ళు మోస్తున్నారు. అందుకే గుస్సాడి నృత్యం చూస్తే తెలంగాణ అనే పేరు గర్వంగా చెప్పాలనిపిస్తుంది. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, తెలంగాణ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
3: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲೋ ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೇತಲ್ಲು
1: ఏ చోటైన
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಟು ಅನದರ್ ಶೋ ರೆಮ್ ಜಿಮ್ ಹೈದ್ರಾಬಾದ್. ಸೋ డబ్బులు సంపాదించాలి అని కష్టపడతాం మనం చాలా వరకు. కొంచెం సంపాదించిన తర్వాత ఇంకొంచెం కావాలనిపిస్తుంది, ఇలా పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ మధ్యలో ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనకి అవసరమైనది ఎంత, మనసుకు కావలసిన శాంతి ఎంత అది తెలిసినప్పుడు సక్సెస్ అర్థం కూడా మారిపోతుంది. అంటే మనం చాలామంది కష్టపడుతుంటాం, అసలు మన వాళ్ళకి టైం ఇవ్వడానికి మన దగ్గర టైం ఉండదు, మన గురించి మనం ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండదు, అంతలాగా కష్టపడతాం, మనశ్శాంతి ఉండదు. అలా కాకుండా మనసుని మనీని బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే రియల్ లైఫ్ మీనింగ్ ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రేమ్ జిమ్ హైదరాబాద్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రేమ్ జిమ్ హైదరాబాద్, రేణిపోత జీవితం, రంగులమయం. సో ఎప్పుడైనా పాత పాట వినిపిస్తే ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ టైం, ఆ ఫీలింగ్, ఆ మనుషులు అన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. మనసు ఒక చిన్న ట్రావెల్ చేసేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, జీవితంలో పెద్ద విషయాలు కాదు, చిన్న క్షణాలే మనతో ఎప్పటికీ ఉంటాయని. గొప్పగా సాధిస్తేనో లేకపోతే ఇంకేదో పెద్ద పెద్దగా జరిగితేనే గుర్తుంటాయని అనుకుంటాం కదా, కానీ చిన్న పాట కూడా మన పాస్ట్ని ఎంత అందంగా చూపిస్తుందో కదా. సో ఎంజాయ్ ది లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హ్యాపీ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ లిటిల్ థింగ్స్. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్, రెయిన్బోతో జీవితం, రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్. సో ఇదండి ఇవాళటి జెన్జీ హెలో రెయిన్బో తెలంగాణ, ఇంకా రిమ్ జిమ్ హైదరాబాద్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే చందన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.